ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 14వ రోజు అనగా క్రీస్తు శకం 2026

సెప్టెంబర్ నెల 5వ తేదీ శనివారం నిలయంలో సమయం సరిగ్గా 5:58 దాటి 40 సెకండ్లు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 శబ్ద తరంగాలపై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి అభిమాన శ్రోతలందరికీ నమస్కారం, శుభోదయం.

శ్రోతలు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

మీరు ఇంతవరకు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, అనంతరం శ్రీ వెంకటేశ్వర భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం.

శ్రోతలు దేశభక్తి గీతం వింటారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు: భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన జీఎస్ఎల్వీ F-17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన సందర్బంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. భూస్థిర కక్ష నుంచి చిత్రాలను అందించే భారత తొలి ఇమేజింగ్ ఉపగ్రహంగా ఈఓఎస్ 5 ప్రయోగం అంతరిక్ష రంగంలో కీలక మైలురాయిగా నిలిచిందని అన్నారు. ఈ విజయం భారత అంతరిక్ష రంగంలోని సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, సామర్థ్యాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇస్రో, భారతీయ పరిశ్రమల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం దేశ అంతరిక్ష కార్యక్రమానికి మరింత బలం చేకూరుస్తోందని, అన్ని విభాగాల్లో భారత సామర్థ్యాలను పెంపొందించేందుకు ఇది దోహదపడుతుందని నరేంద్ర మోదీ తెలిపారు. మద్దూరులో పాఠశాల కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నారాయణపేట జిల్లా మద్దూరులో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. జిల్లా పర్యటనలో భాగంగా మద్దూరుకు చేరుకున్న ముఖ్యమంత్రి పాఠశాల నిర్మాణ ప్రణాళికను పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల అవసరాల కోసం 10 ఏళ్ల కిందట సొంత నిధులతో భూములు కొనుగోలు చేసి అనంతరం ప్రభుత్వానికి అప్పగించిన రైతులను ముఖ్యమంత్రి కలిసి మాట్లాడారు. యువత స్వయం ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విశాఖపట్నం జిల్లా గాజువాక సమీపంలోని ఆటోనగర్లో ఏర్పాటు చేసిన ఆల్కలైన్ అయోనైజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నామని తెలిపారు.

చెప్పారు. యువత మ్యానుఫ్యాక్చరింగ్, ప్యాకేజింగ్ రంగాల్లో పరిశ్రమలు స్థాపించేలా ఎంఎస్ఎంఈ ద్వారా ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కర్నూలులో హైకోర్టు

0: ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని చెప్పారు. బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. న్యాయవాదులు ఆందోళన విరమించి విధులకు హాజరు కావాలని మంత్రి టీజీ భరత్ విజ్ఞప్తి చేస్తూ
1: అడ్వకేట్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఆందోళన చేయాల్సిన పని లేదు, మీ పన్ను మీరు చేసుకోండి. మీకు బెంచ్ వచ్చేది 100%. చంద్రబాబు గారు చెప్పారు, మాట ఇచ్చారు. ప్రాసెస్ ఒక ప్రొసీజర్, జడ్జెస్ ఉంటారు, చీఫ్ జస్టిస్ ఉంటారు, సుప్రీంకోర్టు పోవాలా. ఇట్ ఈస్ హ్యాపెనింగ్, యూఆర్ గోయింగ్ టు డూ ఇట్, ప్లీజ్ హ్యావ్ పేషెన్స్ అనేది నేను రిక్వెస్ట్ చేస్తాను.
0: వెనుకబడిన ప్రాంతాల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీలోని 17-20 వార్డుల్లో చేపట్టనున్న 4 అభివృద్ది పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. నిడదవోలు పట్టణ అభివృద్దికి 3 కోట్ల రూపాయలతో 17 పనులు చేపడుతున్నట్లు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ తెలియజేస్తూ
2: షెడ్యూల్ క్యాస్ట్ సబ్ ప్లాన్ నిధుల కింద ఈ నెల రోజులు పట్టణంలో కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకించి అవి శాంక్షన్ చేయించి తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఈ షెడ్యూల్ క్యాస్ట్ ఏరియాలన్నింటిలో కూడా 3 కోట్లతో సీసీ రోడ్స్, అదేవిధంగా రోడ్స్ అండ్ డ్రైన్స్ 5 చోట్ల, కాంపౌండ్ వాల్స్ ఫర్ పార్క్ ప్రహరీ వార్డులో కేటాయించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6 బెటాలియన్లో తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 నిన్నటితో ముగిశాయి. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణతో పాటు ఆధునిక క్రీడా పరికరాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. తొలిసారిగా రాష్ట పోలీస్ క్రీడా పోటీలను నిర్వహించడం గర్వకారణమని డీజీపీ హరీష్ కుమార్ పేర్కొన్నారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చి అత్యున్నత రాష్టపతి పదవిని అలంకరించిన భారత తొలి ఉపరాష్టపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఈరోజు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయునిగా ఎందరో విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది రాష్టపతి పదవి వరకు ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడులోని తిరుత్తణిలో 1888 సెప్టెంబర్ 5 తేదీన జన్మించారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే వివిధ అంశాలపై అవగాహన కల్పించాలని ఒకానొక సందర్భంలో ఆయన సూచిస్తూ
3: Children must be taught the history of the different nations where they will perceive their uniqueness. They must be taught even when they are young the elements of modern science and technology. They must be given glimpses into world literature so that their own minds are sharpened and feelings refined.
0: సంక్షేమ పథకాల ఫలాలు నిజమైన అర్హులకు అందినప్పుడే వికసిత్ భారత్ 2047 లక్ష్యం సాకారమవుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో 4 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన 3 నీటి శుద్ది కేంద్రాలను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి ఆమె నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ
4: సంక్షేమ ఫలాలు నిజమైన అర్హులకి అంది వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చినప్పుడే అదే వికసిత్ భారత్ అభివృద్ది చెందినటువంటి భారతదేశం అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు వారు చేపట్టడం, ప్రవేశం కట్టడం జరిగినటువంటి విషయం. దానిలో జల్ జీవన్ మిషన్ కూడా ఒకటి. ప్రతి ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో జల్ జీవన్ మిషన్ ని వారు ప్రవేశపెట్టడం జరిగింది.
0: మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఒక ప్రకటన చేశారు. అర్హత లేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారంటూ వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి వాయువ్య దిశగా గాలులు వీస్తున్న ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ

0: కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉన్నది. ఆంధ్రప్రదేశ్ మరియానంలో దిగువ ట్రోపవనంలో నైరుతి మరియు వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో వాతావరణ సూచనలు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యాంశాలు మరోసారి. భూస్థిర కక్ష నుంచి భారతదేశపు తొలి ఇమేజింగ్ ఉపగ్రహం ఈఓఎస్ 5ను మోసుకెళ్లిన GSLV-F17 ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువత స్వయం ఉపాధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై మీ ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ ప్రసారం అవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:05 తెలుగులో వార్తలు, 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీ వలసపైడి గారి ప్రసంగం ఉంటుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈరోజు హైదరాబాద్ బ్రదర్స్ డి శేషాచారి డి రాఘవాచారి అందించిన గాత్ర సంగీతం ప్రసారం అవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 చిత్రసీమ. ఇక 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం. 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు కొనసాగుతాయి. 3:00 ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారం అవుతాయి. ఇక 5:00 చిత్రసీమ కార్యక్రమంలో శ్రోతలు తెలుగు సినీ గీతాలు వినవచ్చు. 6:00 దేశభక్తి గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారం.

6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీతం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 ఉమెన్స్ ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్ పై బాల్ బై బాల్ కామెంటరీ వినవచ్చు.

ఇక రాత్రి 9 గంటలకు ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 నుంచి ఆట ముగిసే వరకు క్రికెట్ కామెంటరీ ప్రసారం అవుతుంది.

ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో జిల్లా సమాచార లేఖ ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: వికారాబాద్ జిల్లా సమాచార లేఖ విందాం. అందిస్తారు శ్రీ పి నరేందర్.
1: వికారాబాద్ జిల్లాలో మై భారత్ యువత నమోదు కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇటీవల జిల్లా సలహా కమిటీ డిఎస్సీ, జిల్లా సమన్వయ కమిటీ డిఎస్సీ సమావేశాలు నిర్వహించారు. అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఐఏఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో యువత నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయడంపై దిశానిర్దేశం చేశారు. యువతను స్వచ్ఛంద సేవ, నాయకత్వ వికాసం, సామాజిక సేవ, దేశ నిర్మాణ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడమే మై భారత్ ప్రధాన లక్ష్యమని అధికారులు చెప్పారు. జిల్లాలో నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ దీపక్ తివారి, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్, బసవరాజ్ గుట్టూర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగిన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకతను ప్రపంచానికి చెప్పిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్తగా ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. జిల్లా అభివృద్దిలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత సర్పంచులదేనని తెలంగాణ శాసనసభ స్పీకర్ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. ఇటీవల వికారాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్షా సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాప్రతినిధులతో సమన్వయంతో సమస్యలను త్వరితగతి పరిష్కరించాలని సూచించారు. విద్యారంగంలో మార్పులకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి మండలంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్ లో 80వ స్వాతంత్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహర్ తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవందనం స్వీకరించారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు మాట్లాడుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి ఎప్పటికీ మరవరాదని శాసనసభ స్పీకర్ చెప్పారు. ఇటీవల వికారాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లబ్దిదారులు రాష్టంలో ఎక్కడున్నా ఏ రేషన్ షాప్ నుంచి అయినా సన్న బియ్యం పొందేలాగా స్మార్ట్ కార్డులు రూపొందించినట్లు చెప్పారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీ, గ్యాస్, వడ్డీ లేని రుణాల వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక సమానత్వం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఇటీవల సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా జిల్లా ఐడిఓసీ సమావేశ మందిరంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై కలెక్టర్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల హక్కులు, సామాజిక సమానత్వ కోసం సర్వాయి పాపన్న గౌడ్ ధైర్యంగా పోరాడారని ఆయన కొనియాడారు. అన్యాయం, దోపిడీ, అసమానతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకం అన్నారు. దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని వికారాబాద్ జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ సుధాకర్ లాల్ చెప్పారు. ఇటీవల ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా ఐడిఓసీలో ఎంపీడీఓల సమావేశంలో దోమల ద్వారా వ్యాపించే డెంగూ, మలేరియా, చికున్గున్యా తదితర వ్యాధులపై అవగాహన కల్పించారు. ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పాత్ర టైర్లు, కూలర్లు, పూల కుండీలు, ఇతర పాత్రల్లో నీరు నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వికారాబాద్ రైల్వే స్టేషన్ లో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. స్టేషన్ అభివృద్ది పనుల పురోగతిని రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు. 27 కోట్ల రూపాయలతో వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరిస్తున్నామని, ఏడాది చివరి నాటికి పనులు

0: పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు.
1: తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తామని, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. వికారాబాద్ అండర్ బ్రిడ్జ్ సమస్య పరిష్కారానికి ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి కేంద్ర రైల్వే మంత్రితో చర్చిస్తానని కిషన్ రెడ్డి చెప్పారు.
0: రైతులు తమకున్న 10 ఎకరాల్లో కనీసం 1 ఎకరంలోనైనా ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూసారం దెబ్బతినడంతో పాటు అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు. ఇటీవల తాండూరు మండలం జింగూర్తి సమీపంలోని ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలోని సందీప్ అనే గురుకులంలో నిర్మించిన పలు భవనాలను కిషన్ రెడ్డి ప్రారంభించారు.
2: వికారాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా మన దేశం వేగంగా అడుగులు వేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియరాలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఇరు స్థల పడతారు. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరుచుకోవాలని, వినూత్న బోధనా పద్దతులు అవలంబించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఉపాధ్యాయులు తమ మార్గదర్శకత్వం ద్వారా ప్రతిభను పెంపొందించడంలో, చైతన్యాన్ని బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తారని రాష్ట్రపతి అన్నారు. అంకితభావం, శ్రద్ద గల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించగలరని, వారిని ప్రేరేపించగలరని, ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు ప్రోత్సహించగలరని రాష్ట్రపతి పేర్కొన్నారు. విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించాలని, విచారణ జిజ్ఞాస స్ఫూర్తిని పెంపొందించాలని కూడా రాష్ట్రపతి ముర్ము ఉపాధ్యాయులు కోరారు. అంకిత భావంతో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరి కృషికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే విజ్ఞానవంతమైన తరాలను వారు నిరంతరం తీర్చిదిద్దాలని ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్కు ఈ సందర్భంగా నివాళులర్పించారు. ప్రసిద్ధ విద్యావేత్త, రచయిత, తత్వవేత్త, మాజీ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఈరోజు న్యూఢిల్లీలో 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేస్తారు. ఎంపికైన ఈ 48 మంది ఉపాధ్యాయులు 27 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 6 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందినవారు. అలాగే ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులు ప్రదానం చేస్తారు. ప్రతి అవార్డు గ్రహీత ఆదర్శప్రాయమైన పనితీరును ప్రదర్శించి లఘు చిత్రాలను కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శిస్తారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ దేశంలోని అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపితమైన ఈ కళాశాల ఒక శతాబ్ద కాలంలో ఎంతో మంది నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. తరతరాలను తీర్చిదిద్దడంలో, సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గౌరవిస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరుగుతుండడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీ కూడా భారత్ ప్రధాన

0: కేంద్రంగా మారుతుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
1: 19 దేశో సే 108 సే జ్యాదా పారా ఎథ్లీట్స్ హిస్సా లే రహే హూ. మే సభీ కో యే కహనే జా రహా హూ కి అహ్మదాబాద్, గుజరాత్ ఔర్ భారత్ ఆనే వాలే దినో మే ఖేల్ జగత్ కి, చాహే వో ఒలింపిక్స్ సే జుడే హువే ఖేల్ హో, చాహే పారా ఒలింపిక్స్ సే జుడే హువే ఖేల్ హో, సభీ ప్రకార్ కే ఖేల్ కా యే బహుత్ బడా సెంటర్ బన్నే వాలా హై.
0: ఈ టోర్నమెంట్ లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల క్రీడాకారులు పాల్గొంటున్నారని అమిత్ షా తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి ఈవేళ నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై అమిత్ షా రేపు ఒక సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆ తర్వాత రోజు నార్కోటిక్స్ పై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడతారు. సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట్ర కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. సోమవారం నాడు కేంద్ర హోంమంత్రి పశ్చిమ జోనల్ కౌన్సిల్ సమావేశంతో పాటు గోవా పోలీస్ ప్రెసిడెంట్ కలర్స్ అవార్డు ఉత్సవంలో కూడా పాల్గొంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ వార్సాలో పోలాండ్ అధ్యకుడు కరోల్ నవ్రోస్కీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. భారత పోలాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం సానుకూల గమనంపై చర్చలు జరిపారు. భారత పోలాండ్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యులను కూడా కలుసుకుని సమకాలీన భారత పోలాండ్ సంబంధాలను బలోపేతం చేయడంపై డాక్టర్ జయశంకర్ వారితో అభిప్రాయాలు పంచుకున్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ పోలాండ్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి రాదోస్లావ్ సికోర్స్కీని కలిసి జాయింట్ యాక్షన్ ప్లాన్ 2024-25 సాధించిన ప్రగతిని సమీక్షించారు.
2: We are working on agreements including cyber security, space, clean coal, classified information, critical minerals, and I'm confident that they will add both texture and substance to our ties. On people-to-people exchanges, I'm glad to announce that the second edition of the Jam Sahib Memorial Youth Exchange Program will be taking place in October.
0: క్రిటికల్ మినరల్స్, ఆహార భద్రత, ఇంధనం, ఎరువుల లభ్యత మొదలైన అంశాలపై ఇరు పక్షాలు చర్చలు జరిపినట్లు డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుంచి ఒక 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఇంతవరకు సురక్షితంగా భారతీయులు 169 మందిని కాపాడారు. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇంకా 275 మంది భారతీయ పౌరుల అచూకీ తెలియరలేదని చెప్పారు. 1907 మంది భారతీయులు చైనా నుంచి నేపాల్ కు సురక్షితంగా చేరుకున్నారని కూడా ఆయన తెలియజేశారు.
3: India has consistently maintained that climate change is a common challenge and action in this regard must be based on the principle of common but differentiated responsibilities and respective capabilities. Developed countries who historically are responsible for the emissions and have contributed overwhelmingly to this present crisis must take lead in reducing emissions.
0: నేపాల్లో ఉత్పాతానికి వాతావరణంలో మార్పులు కారణమని ప్రపంచం గుర్తించిందని, వాతావరణంలో మార్పులను ఎదుర్కొనే ఉమ్మడి బాధ్యత అన్ని దేశాలపై ఉందని రణధీర్ జైస్వాల్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఇంతవరకు నేపాల్లో ఆకస్మిక వరదల్లో మరణించిన వారి సంఖ్య 1295కి పెరిగింది. ఈ నెల 9-10 తేదీలో జరగనున్న యూజీసీ నెట్ 2026 ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అడ్మిట్ కార్డులు విడుదల చేసింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలు ఉపయోగించి ugcnet.nta.nic.in వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రశ్నపత్రాల్లో పలు లోపాలున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో యూజీసీ నెట్ పరీక్షకు సంబంధించిన ఇంగ్లీష్, కామర్స్, సోషాలజీ 3 పేపర్లకు రీటెస్ట్ నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఆఫ్రికా ఖండం వాస్తవ పరిమాణాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబించేలాగా సంప్రదాయ ప్రపంచ పటాన్ని మార్చాలని యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఓటు వేసింది. టోగో ప్రవేశపెట్టి ఆఫ్రికన్ యూనియన్ సభ్యదేశాలు బలపరిచిన కరెక్ట్ ద మ్యాప్ తీర్మానానికి ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డంతో పాటు 164 దేశాల మద్దతు లభించింది. ఈ ఓటింగ్లో అమెరికా ఒకటే వ్యతిరేకంగా ఓటు వేయగా 6 దేశాలు గైరుహాజరయ్యాయి. 16 శతాబ్దం నుంచి సాధారణ వాడకంలో ఉన్న మెర్కెటర్ మ్యాప్ ఆఫ్రికా ఖండం గ్రీన్లాండ్తో సమాన పరిమాణంలో ఉన్నట్లు చూపడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్లాండ్ కంటే 14 రెట్లు పెద్దది. దీనివల్ల భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న దేశాల అభివృద్ది అవసరాలను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శకులు అంటున్నారు.

0: యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో న్యూయార్క్ లోని లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో మహిళల సింగిల్స్ మూడో రౌండ్ లో టాప్ సీడ్ 2 సార్లు ఛాంపియన్ గా ఉన్న అరీనా సబాలెంక 6-3, 6-4 తేడాతో కెమిలా రెఖీమోవాను ఓడించారు. పురుషుల సింగిల్స్ లో డానియల్ మెద్వేదేవ్ ఆర్థర్ రిటర్డ్ కేష్నూర్ 6-4, 6-4, 6-4 గేమ్స్ తేడాతో ఓడించి 4వ రౌండ్ లో ప్రవేశించారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో షెన్జెన్ లో జరుగుతున్న మాస్టర్స్ పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు సెమీఫైనల్ మ్యాచ్ ఆడతారు. అంతకుముందు పురుషుల సింగిల్స్ లో కిడంబి శ్రీకాంత్, మహిళల సింగిల్స్ లో తన్వి శర్మ ఓడిపోయారు. విశేషాలు మరొకసారి. ఉపాధ్యాయులు కూడా నిరంతరం తమ అభ్యాసం కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా ఆవిర్భవించే దిశగా దేశం వేగంగా అడుగులేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి ఈ రోజు సెమీఫైనల్స్ మ్యాచ్ ఆడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

ఉదయ తరంగిణి.

0: ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. డాక్టర్ హేమ వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో 100 పడకలతో 24 గంటల మానవీయ సేవలు. ఆరోగ్య సమస్య ఏదైనా, ఎవరికైనా మేలైన చికిత్సలు, ఆధునిక శస్త్రచికిత్సలు. క్యూర్వెల్ హాస్పిటల్, ఎంజిఎం దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్. ఫోన్ నంబర్ 7032812241.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్. నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీ వలసపైడి గారి ప్రసంగం.
3: ఆకాశవాణి వరంగల్ శ్రోతలందరికీ నమస్కారం. గురు బ్రహ్మా, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. విద్యార్థుల హృదయసీమల్లోకి ప్రవేశించి వారి సున్నిత మనస్సులలో మానవత్వాన్ని పాదుకొల్పుతున్న గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు ఈరోజు. ఆయనపై గౌరవంతో ఆయన పుట్టినరోజును 1962 నుండి జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉపాధ్యాయ వృత్తి నుండి భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఘనత ఆయన సొంతం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తమిళనాడు ఆంధ్ర సరిహద్దులోని తిరుత్తని పట్టణంలో ఒక సంప్రదాయ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 1888 సెప్టెంబర్ 5వ తేదీన జన్మించారు. వీరి తండ్రి

సర్వేపల్లి వీరాస్వామిగారు, తల్లి సీతమ్మగారు. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందినవారు కావడంతో ఆ పేరే వారి ఇంటి పేరుగా స్థిరపడింది. రాధాకృష్ణన్ గారు పాఠశాల విద్యను తిరుత్తని, తిరుపతి మరియు వేలూరుల్లో కొనసాగించారు. మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి తత్వశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. అతనికి ఎంఏ తత్వశాస్త్రంలో పాఠాలు బోధించిన ఉపాధ్యాయుడు విలియం మెస్టన్ గారు రాధాకృష్ణన్ గారి గురించి వ్రాసిన మాటలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. అప్పటికే రాధాకృష్ణన్ గారు స్పష్టతతో ఆలోచించేవారట. తనకేం కావాలో స్వేచ్ఛగా నిర్ణయించుకునేవారట. చదివిన దాన్ని తనకు కలిగిన విజ్ఞానంతో సమన్వయించుకుని జీర్ణించుకునేవారట. అస్పష్టమైన ఆలోచనలకు మనసులో తావు లేకుండా రాధాకృష్ణన్ గారు ఎంఏ పూర్తి చేశారు. విలియం మెస్టన్ గారు డాక్టర్ సర్వేపల్లి గురించి చెప్పిన మాటలు ఈరోజు విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులందరికీ అనుసరణీయాలి. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో కొంతకాలం అధ్యాపకులుగా సేవలందించిన తర్వాత మైసూరు, కలకత్తా విశ్వవిద్యాలయాలలో తత్వశాస్త్ర ప్రొఫెసర్గా జ్ఞానబోధ చేశారు. ఫిబ్రవరి 1921 సంవత్సరంలో మైసూరు విశ్వవిద్యాలయము నుండి కలకత్తా విశ్వవిద్యాలయానికి జార్జ్ V ఆచార్య పదవిని అలంకరించడానికి రాధాకృష్ణన్ గారు బయలుదేరారు. అది భారతఖండంలోనే ప్రతిష్టాత్మకమైన పదవి. ఈ వార్త విద్యార్థులకు పిడుగుపాటయింది. తమ ఆదర్శోపాధ్యాయుడితో వియోగాన్ని చాలామంది విద్యార్థులు భరించలేకపోయారు. ఆయనకు వీడ్కోలు పలికిన సన్నివేశం మైసూరు చరిత్రలోనే ఒక మధుర అధ్యాయంగా నిలిచిపోయింది. మైసూరులోని వీధులన్నీ పూలు చల్లారు. రాధాకృష్ణన్ వచ్చి గుర్రపు బగ్గీలో కూర్చున్నారు. విద్యార్థులు వచ్చి బగ్గీకి కట్టిన గుర్రాలను విడిచి వదిలిపెట్టారు. తమ గురుదేవులు కూర్చున్న బగ్గీని భుజాలు కలిపిలాగారు. బగ్గీలోంచి దిగిన తర్వాత పూలు పరిచిన ప్లాట్ఫాం మీద ఆయనను అపురూపంగా నడిపించారు. అలంకరించిన బోగీలోకి బరువెక్కిన గుండెలతో ఎక్కించారు. ఇది తమలో ఆత్మవిశ్వాసం, అభిమానం, భవిష్యత్తు మీద ఆశలు కలిగించిన గొప్ప ఉపాధ్యాయునికి జరిగిన అరుదైన సత్కారంగా మనం భావించాలి. అహరహం తమకోసం తపించిన గురువు పట్ల శిష్యులు చూపించిన గురుభక్తిగా అర్థం చేసుకోవాలి. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య అనుబంధం ఎలాంటిదో, ఎంత పవిత్రమైనదో, ఎంత ప్రేమ పురస్కరమైనదో ఈ సంఘటన నిరూపిస్తుంది. కాలం మారినా, సమాజం మారినా, విద్యార్థుల కోసం పరితపించే ఉపాధ్యాయులకు ఇప్పటికీ అక్కడక్కడ ఇటువంటి గౌరవ సత్కారాలు దక్కుతుండడం మనం చూస్తుంటాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సమస్త విద్యార్థి లోకానికి 3 సూత్రాలను బోధించారు. అవి అన్ని కాలాలకు ఉపకరిస్తాయి. 1, విద్యార్థులు ఎల్లప్పుడూ మార్పును ఆహ్వానించాలి అని చెప్పారు. 2, ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే మనం చేసే పనిలో ప్రగతి సాధ్యమవుతుంది అన్నారు. ఇక 3, విద్యార్థులెప్పుడూ స్వేచ్ఛగా ఆలోచించాలి అని చెప్పారు. రాధాకృష్ణన్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా పదవులు నిర్వహించి వాటికి వన్నె తెచ్చారు. స్వాతంత్ర్యానంతరం 1949 రష్యా రాయబారిగా వెళ్లి అక్కడ స్టాలిన్ వంటి కఠినమైన నాయకుడిని సైతం తన మేధస్సుతో ఆకట్టుకున్నారు. 1952 నుండి 1962 వరకు 10 సంవత్సరాల పాటు భారత ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. దేశ పునర్నిర్మాణ యజ్ఞంలో భాగస్వాములయ్యారు. 1962 మన దేశ 2వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించి 1967 వరకు అనేక సంక్లిష్ట పరిస్థితులలో దేశ నాయకత్వానికి విలువైన సూచనలిచ్చారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించిన డాక్టర్

సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తత్వవేత్తగా, రచయితగా, రాజనీతిజ్ఞుడిగా బహుముఖాలతో ప్రకాశిస్తాడు. భారతీయ తాత్విక దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు అందించిన గొప్ప వ్యక్తులలో ఒకరుగా వారు మనకు కనిపిస్తారు. తరగతి గది గురించి వారు చెప్పిన విలువైన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. తరగతి గది ఒక ప్రసూతి గది, జ్ఞానానికి జన్మనిచ్చేందు. తరగతి గది ఒక శ్మశానవాటిక, అజ్ఞానాన్ని ఖననం చేసేందు. తరగతి గది ఒక కర్మాగారం, జాతి భవితను నిర్మించేందు. తరగతి గది ఒక న్యాయస్థానం, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు అంటారు సర్వేపల్లి. ఉపాధ్యాయులు క్రమశిక్షణతో తమ వృత్తి నిర్వహిస్తూ మంచి చెడులను గురించి పిల్లలకు చెప్పాలంటారు వారు. హంస పాలు నీటిని వేరు చేసినట్లుగా సమాజంలో మంచిని చెడుని విద్య మాత్రమే వేరు చేయగలదని, ఆ బాధ్యతను ఉపాధ్యాయులే వహించాలని సూచిస్తారు. ఉపాధ్యాయులది విద్యార్థి జీవితంలో గురుతర బాధ్యత. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి గొప్ప గురువులెందరికో జన్మనిచ్చిన పుణ్యభూమి మన భారతదేశం. భారతీయ సంస్కృతికి మూలాధార గ్రంథాలు వేదాలు. వాటిలో రెండవదైన యజుర్వేదానికి చెందిన తైత్తరీయ ఉపనిషత్తులో ఉన్న ఈ ప్రార్థనా శ్లోకాన్ని గమనిస్తే, యునెస్కో కమిషన్ నివేదిక ప్రతిపాదించిన ఈ శతాబ్దపు విద్య సహజీవనాన్ని నేర్పేదిగా ఉండాలి అనే మాటలు వేదవాక్కులను దృష్టిలో పెట్టుకుని రాసినట్లుగా తోస్తాయి. ఆ శ్లోకం ఒక్కసారి విందాం.

మనమంతా కలిసి ఉందాము, కలిసి భుజిద్దాము, కలిసి నేర్చుకుందాము, నేర్చుకున్న విద్యతో కలిసి ప్రకాశిద్దాము. అందుకే గురువు శిష్యుడు ఇద్దరూ బోధనాభ్యసన ప్రక్రియ జరిగేటప్పుడు ఈ శ్లోకం భావాన్ని మనస్సునందు గుర్తుంచుకోవలసిన అవసరమున్నది. పరస్పర జ్ఞాన ప్రవాహ భావన ఈ శ్లోకంలో ఇమిడి ఉంది. మహోన్నత ఉపాధ్యాయులలో ఒకరు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన బాలబాలికల్లో దాగి ఉన్న అపారమైన సృజనాత్మకతను గుర్తించి తట్టిలేపవలసిన బాధ్యత ఉపాధ్యాయులదేనని నొక్కి చెప్పారు. పిల్లల వైఖరులలో మార్పులు రావడానికి ముందుగా టీచర్లు మారాలంటారు రవీంద్రుడు. ఉపాధ్యాయులందరూ దేశభక్తిని పెంచుకోవాలంటారు, ప్రకృతిని ఆరాధించాలంటారు, వృత్తిని గౌరవించాలంటారు. గురుదేవుని అభిప్రాయాలన్నీ ప్రతి ఉపాధ్యాయుడు ఆచరించవలసినవిగానే కనిపిస్తాయి. మన దేశంలోనే జన్మించి దేశవ్యాప్తంగా ఉన్న యువతకు విజ్ఞాన పాఠాలు బోధించి విద్యార్థులతో ముచ్చటిస్తూనే దేశమాత ఒడిలో ఒరిగిన గొప్ప ఉపాధ్యాయులు భారతరత్నం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. వారు ఉపాధ్యాయుల గురించి చెప్తూ, ఉపాధ్యాయుడు పిల్లలకు కిటికీలాంటివాడు, పిల్లల అభ్యసనానికి పరిజ్ఞానానికి అతనే ఆధారం, వారిలో సృజనాత్మకత మేలుకొలిపే ఆదర్శ పాత్ర పోషించవలసింది ఉపాధ్యాయుడే అంటారు. ఉపాధ్యాయునిలో తల్లి తండ్రి స్వరూపం కూడా కనిపించాలంటారు. వారి మాటలను ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు నిత్యం గుర్తుంచుకోవలసిన అవసరమున్నది. తల్లిలా ఆదరించి తండ్రిలా మందలించి ఉపాధ్యాయుడు నూతన విషయాలను నేర్పించవలసిన అవసరమున్నది. తమసోమా జ్యోతిర్గమయ అన్న సూక్తిని పాటిస్తూ అజ్ఞానమనే చీకటి నుండి విజ్ఞానమనే వెలుగులోకి విద్యార్థులను నడిపించి తీసుకెళ్లేవారే ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ వృత్తి పట్ల తనకున్న ఆసక్తి

0: శక్తిని, నిబద్ధతను ప్రముఖ దేశనాయకులు బాలగంగాధర తిలక్ గారు ఒక విలేఖరికి వివరిస్తూ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటే ఉపాధ్యాయ వృత్తి యొక్క ఔన్నత్యం మనకు తెలుస్తుంది. తిలక్ గారిని ఒక విలేఖరి, అయ్యా తమరు స్వాతంత్ర్యం కోసం ఎంతో కృషి చేస్తున్నారు కదా, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మంత్రి పదవి చేపడతారా, ప్రధానమంత్రి పదవిని చేపడతారా అని అడిగారట. దానికి బాలగంగాధర తిలక్ గారు సమాధానమిస్తూ, నేనొక్కడినే మంత్రి పదవి స్వీకరించితే ప్రయోజనమేమిటి? అనేక మంది మంత్రులను, ప్రధానమంత్రులను తయారు చేయగల ఉపాధ్యాయుడుగానే ఉంటాను. భారతదేశాన్ని రక్షించే యువకులకు తర్ఫీదునిచ్చే ఉపాధ్యాయ స్థానమే నాకు గొప్ప పదవి అన్నారట. లోకంలో అన్ని రకాల నైపుణ్యాలు నేర్పించి దేశానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దే అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంది. సమాజంలో టీచర్ మంచి టీచర్గా గుర్తింపు పొందాలంటే విద్యార్థుల కోసం కష్టపడాలి, వృత్తిని దైవంగా భావించాలి, విద్యార్థులలో ఒకడుగా కలిసిపోవాలి. జ్ఞానాన్ని ఇవ్వటమే కాదు, విద్యార్థుల నుండి కూడా జ్ఞానాన్ని పొందడానికి సిద్ధంగా ఉండాలి. వయస్సుతో నిమిత్తం లేకుండా నేర్చుకోవడానికి సదా సిద్ధపడి ఉండాలి. అలాంటి అన్ని ఉత్తమ లక్షణాలు కలిగిన ఈ తరం గొప్ప గురువు ఐఐటి రామయ్యగా మనందరం పిలుచుకునే చుక్కారామయ్య గారు. ఉపాధ్యాయులందరూ రామయ్య గారిలా తరగతి గదిని ప్రేమించగలగాలి, తరగతి గదిలోని బ్లాక్ బోర్డును ప్రేమించగలగాలి, విద్యార్థులందరినీ ప్రేమించగలగాలి, చదువును ప్రేమించగలగాలి. వెరసి బోధనాభ్యసన ప్రక్రియ పట్ల విపరీతమైన వ్యామోహాన్ని కలిగి ఉండాలి. అటువంటి ఉపాధ్యాయులే విద్యార్థుల ఆదరాభిమానాలు చూరగొంటారు. ఆ లక్షణాలున్నవారే తమతోటి ఉపాధ్యాయులను కూడా ప్రభావితం చేయగలుగుతారు. రామయ్య గారు, ఏం బోధించాలి, ఎలా బోధించాలి, బోధనా ప్రక్రియను, అభ్యసన ప్రక్రియను మరింతగా ఎలా మెరుగుపరచాలి అనే మూడు ప్రతి పీరియడ్కు ఉపాధ్యాయులు లక్ష్యాలుగా పెట్టుకోవాలంటారు. తరగతి గదిలో ఉండే ప్రతి విద్యార్థిని ఓ పాఠ్యపుస్తకంగా భావించి సిలబస్లోని పాఠ్యపుస్తకాలతో పాటు ఈ పుస్తకాలను అధ్యయనం చేస్తూ బోధనకు మెరుగులద్దుకోవాలంటారు. అప్పుడే ఉపాధ్యాయుడు అనిర్వచనీయమైన ఆనందం పొందుతాడంటారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమైనది. ప్రతి టీచర్ నడక, నడత, భాష, వేషం విద్యార్థిని ప్రభావితం చేస్తాయి. అందుకే ఉపాధ్యాయుడు అన్ని అంశాలలో కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి. ఉపాధ్యాయులు పాఠ్యబోధనతో పాటు జీవిత పాఠాలను, తమ అనుభవాలను, సందర్భానుకూలంగా నైతిక విలువలను విద్యార్థులకు నేర్పించాలి. అప్పుడే పిల్లలు సమాజంలో ఉత్తమ పౌరులుగా నిలబడగలుగుతారు, దేశానికి మేధో సంపదగా మారుతారు. గురువును తరువుతో పోల్చవచ్చు, అంటే చెట్టుతో పోల్చవచ్చు. తరువులెప్పుడు ఇతరుల కొరకే, గురువులెప్పుడు శిష్యుల కొరకే. పండ్లు పంచి తృప్తి చెందుతాయి తరువులు, జ్ఞానాన్ని పంచి మురిసిపోతారు గురువులు. అలాంటి గురువులకు భారతదేశంలో అనాదిగా అగ్రస్థానముంది. మన పూర్వులు కూడా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటూ తల్లిదండ్రుల తర్వాతి స్థానాన్ని గురువులకు ఇచ్చారు. 21వ శతాబ్దిలో ఆర్థిక ప్రగతికి తారకమంత్రమైన నవీకరణ సత్తాను బాలలందరికీ నూరిపోయవలసిన బాధ్యత ఉపాధ్యాయులపైననే ఉన్నది. ప్రాథమిక పాఠశాల నుంచి పిల్లలను నిశితంగా గమనించాలి, వారిలోని సృజనాత్మక అంశాలను గుర్తెరిగి ప్రోత్సహించాలి, సానబెట్టాలి. నవకల్పనల పట్ల అంటే నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి చూపే బాలలే రేపటి పౌరులుగా పరిశ్రమల్లో, వ్యాపారాల్లో, దేశపాలనలో కొత్త రీతులను ప్రవేశపెట్టగలుగుతారు. విద్యార్థుల కోసం అందుబాటులో ఉన్న అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాలను నేటి ఉపాధ్యాయులు కూడా నేర్చుకోవలసిన అవసరమున్నది. ప్రపంచవ్యాప్తంగా బోధనా రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటిని ఉపాధ్యాయులు గమనిస్తూ అవసరమైన వాటిని స్వీకరించాలి. బోధనాభ్యసన ప్రక్రియలో ఈ రోజుల్లో ICT ప్రధాన భూమిక పోషిస్తున్నదన్న విషయం ఉపాధ్యాయులందరికీ విదితమే. కొత్త రకంగా ఆలోచించి సమస్యలకు వినూత్న పరిష్కారాలను కనుగొనే సామర్థ్యాన్ని పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు అలవరచాలంటే ఉపాధ్యాయులందరికీ సాంకేతిక పరిజ్ఞానం అవసరముంది. బాలల్లో సృజనాత్మక, ఆచరణీయ దృక్పథాన్ని పెంపొందించి సమస్యా పరిష్కార శక్తిని అందించిన వారే గొప్ప ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందుతారు. ఉపాధ్యాయులలో నైతికత, విద్యా ప్రావీణ్యం, బోధనా నైపుణ్యం, నిష్పాక్షికత వంటి లక్షణాలను ఈ సమాజం ఆశిస్తుంది. అటువంటి ఉపాధ్యాయులతోనే విద్యార్థులు కలకాలం అనుబంధాన్ని పెంచుకుంటారు. జ్ఞాన ప్రపంచంలోకి, సృజనాత్మకతలోకి, మానవ సంబంధాలలోకి ప్రవేశించే ఆసక్తితో ఉన్న సజీవ ప్రాణి విద్యార్థులు. ఆ సజీవ ప్రాణికి తన హృదయాన్ని అర్పిస్తూ మానవతా విలువలను, మానవ ఆదర్శాలను నేర్పిస్తూ వ్యక్తిగా, ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్ది ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్న ఉపాధ్యాయులందరికీ మరోమారు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. బాలలందరినీ విశాల ప్రపంచంలోకి తీసుకెళ్దాం. వారు చెప్పే మాటలు ఆశాంతం విందాం. వారి ఆలోచనలకు విలువనిద్దాం. వారిని కుటుంబాలను, సమాజాన్ని, మాతృదేశాన్ని ప్రేమించే గొప్ప మనుషులుగా తీర్చిదిద్దుదాం. 37 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి బాలల సేవలో తరిస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను. నమస్కారం.
1: మీరింతవరకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీ వలసపేడి గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: హాస్పిటల్ డాక్టర్ హేమ వద్రాజు, డాక్టర్ వద్రాజు రాకేష్ గారి పర్యవేక్షణలో అనుభవం గల వైద్యుల సేవలు, ఆధునిక యంత్రాలతో ఆరోగ్య నిర్ధారణ పరీక్షలు, అత్యాధునిక శస్త్రచికిత్సలు, PICU, NICU, SICU లాంటి మేలైన వసతులు, బోధనాసుపత్రిగా గుర్తింపు. క్యూర్వెల్ హాస్పిటల్, MGM దగ్గర, శ్రీనివాస కాలనీ, వరంగల్.
3: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.

0: మీరు విన్న పాట శ్రావణ మాసం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మాలవిక పాడింది.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: మీరు విన్న పాట పరదేశి చిత్రం కోసం ఎంఎం కీరవాణి సుజాత పాడింది.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అరలీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.

వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీరు విన్న పాట స్టైల్ చిత్రం కోసం కార్తీక్ పాడింది.
1: అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు SHGs, FPOలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 lakhs గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 crore గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చు.

0: తీసుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: ఇప్పుడు వినండి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ చిత్రం కోసం రంజిత్ పాడిన పాట.

ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి హైదరాబాద్ బ్రదర్స్ డి శేషాచారి డి రాఘవాచారి అందించిన గాత్ర సంగీతం.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జిస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం

0: పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్డి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ని సంప్రదించగలరు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

గాత్ర సంగీతం విన్నారు. ఇంతటితో ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 8:15కు వస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తల ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: safety rules for importing and transporting petroleum in ISO tank containers. External Affairs Minister S. Jaishankar says India in continuous touch with Ukraine and Russia to help end the conflict. UN votes to adopt new world map reflecting accurate size of Africa. Stage 3 of World Archery Para Series begins at Ahmedabad in Gujarat. And in women's cricket, India to take on arch rivals Pakistan in final Group A clash of T20 Asia Cup in Dubai tonight. And with that, we end the morning news. Have a great day.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెడ్స్ పై శ్రోతలకు చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వినండి ఆపద్ బాంధవుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రసీమలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన ఈ పాట వినండి. గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్, చిత్రం భారతీయుడు.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై,

0: NSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, స్టాండ్ అప్ ఇండియా, ముద్ర, CGT, NSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: పెళ్లి పందిరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గోపికా పూర్ణిమ పాడిన ఈ పాట వినండి. గీత రచన సిరివెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్ .co.in.
2: అతడి ఒక సైన్యం ఈ చిత్రం కోసం సునీత పాడిన ఈ పాట వినండి. గీత రచన సంగీతం SV కృష్ణారెడ్డి.

0: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్దిరాజు, డాక్టర్ వద్దిరాజు రాకేష్ గారుల పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
1: దశావతారం చిత్రం కోసం కమల్ హాసన్ సాధన సర్గం పాడిన ఈ పాట వినండి. గీత రచన వేటూరి, సంగీతం హిమేష్ రేష్మియా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: అతడు చిత్రం కోసం రంజిత్ మహాలక్ష్మి పాడిన సిరివెన్నెల గీతం వినండి. సంగీతం మణిశర్మ.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: చూడాలని ఉంది ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన వేటూరి గీతం నుండి సంగీతం మణిశర్మ.

0: సైబాల్.
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
2: బద్రీ చిత్రం కోసం రమణ గోగుల స్వీయ సంగీత సారథ్యంలో సునీతతో కలిసి పాడిన ఈ పాట వినండి. గీత రచన వేటూరి.

0: ఎప్పుడు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక్క క్లిక్ లోనైనా. వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ధమాకా చిత్రం కోసం భీమ్ సిసిరిలియో స్వీయ సంగీత దర్శకత్వంలో మంగ్లీతో కలిసి పాడిన ఈ పాట వినండి. గీత రచన కాసర్ల శ్యామ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: బాహుబలి చిత్రం కోసం కార్తీక్ దామిని పాడిన అనంత శ్రీరామ్ గీతం వినండి. సంగీతం MM కీరవాణి.

చిత్రసీమలో ఇప్పుడు వినండి, లవ్ స్టోరీ చిత్రం కోసం మంగ్లీ పాడిన పాట. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం పవన్.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు,
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి,
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి,
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి,
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు,
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం, కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు, ఇలా విస్తృత పరిధిగల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రం కోసం ఎంఎల్ఆర్ కార్తికేయన్ చిత్ర పాడిన పాట, గీత రచన సాహితీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 2 98 6142.
2: చిత్రసీమలో ఇప్పుడు ఫిదా చిత్రం కోసం హేమచంద్ర పాడిన ఈ పాట వినండి. గీత రచన చైతన్య పింగళి, సంగీతం శక్తికాంత్ కార్తీక్.

0: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
2: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి కరెంట్. ఈ చిత్రం కోసం నేహా భాసిన్ పాడిన పాట, గీత రచన రామ జోగేశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఇంతటితో ఈ పూట చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 10 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

సందర్భంగా ఈవేళ దేశవ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేస్తారు. తెలంగాణ నుంచి కూడా ఒక టీచర్ అవార్డు అందుకోనున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు సరళంగా బోధించేలాగా, విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా మెడ్రాస్ ఐఐటి ఒక ప్రత్యేక ఏఐ టూల్ ఆవిష్కరించింది. ఏఐ భారత్ తో కలిసి వీటిని రూపొందించింది. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పాల్గొంటారు. నేపాల్ ఆకస్మిక వరదల్లో ఇంకా 275 మంది భారతీయులు అచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2వ రోజు పర్యటిస్తున్నారు.

ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి పలు అభివృద్ది పనులు ప్రారంభిస్తారు. రాష్టంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద నిమ్స్ లో ఉచిత ఉపి సేవలు కొనసాగించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనసింహ అధికారులను ఆదేశించారు. 22A భూభారతి రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈ రోజు హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తుంది. రాష్టంలో నేటితో 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం ముగుస్తుంది. సూపర్ ఎల్నినియో కారణంగా ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల రేషన్ ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట వ్యాప్తంగా బీఆర్ఎస్ తలపెట్టిన సమర పేరులో యువత విద్యార్థుల సమస్యలపై ఈవేళ పార్టీ నిరసనలు చేపడుతుంది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈ రోజు తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:02. ఎవర్ గ్రీన్ హిట్స్. ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2020-26 వరకు రిలీజ్ అయినటువంటి సినిమాల నుంచి హిట్ సాంగ్స్ విందాం. మీకు నచ్చిన హిట్ సాంగ్ వినాలనుకుంటే 0402324 నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. ముందుగా మీ అందరి కోసం ఇరుముడి సినిమా నుంచి ఈ పాట.

0: ఎవర్ గ్రీన్ హిల్స్ లో ముందుగా మీరు విన్నారు ఇరుముడి సినిమా నుంచి డప్పు శ్రీను పాడిన పాట. అది శ్రీనివాసరావు రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఈ పాటను అడిగిన శ్రోతలు నందిపేట నుంచి వెంకటేష్, విజయనగర్ కాలనీ నుంచి మడుపు రవీందర్రావు, విజయలక్ష్మి.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: రౌడీ బాయ్ సినిమా నుంచి పాట వినిపించమని అడిగిన శ్రోతలు హైదరాబాద్ గీతానగర్ నుంచి చోడవరపు నాగేశ్వర రామాదేవి, కోరుట్ల నుంచి మోహన్ రావుపేట నుంచి రమేష్ వర్షిణి, మంగ్లీ పాడిన పాట అది సుద్దాల అశోక్ తేజ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: అలవైకుంఠపురం సినిమా నుంచి పాట వినిపించమని అడుగుతున్న శ్రోతలు భవానీపేట కామారెడ్డి నుంచి మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, అలాగే ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను, శ్రీనివాస్, మమత, రావూర్ నుంచి శ్రీను, చందు, వరంగల్ కాశీపుగ నుంచి నల్ల సుదర్శన్ సరిత, వీళ్ళందరి కోసం ఈ పాట. అనురా కులకర్ణి మంగిలిపాడారి పాటను కసల శ్యామ్ రచన, తమన్ ఎస్ఎస్ సంగీతం అందించారు.
2: అబ్బా, కడుపు నిండిపోయింది.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. తండేల్ సినిమా నుంచి పాట వినిపించమని అడుగుతున్న శ్రోతలు వరంగల్ నుంచి సతీష్, సంగీత, నెహ్రూ పార్క్, నిజామాబాద్ నుంచి అజీజ్ భాయ్, నయ్యుమిద్దీ, నకాష్, అజీజ్, శ్రేయా ఘోషాల్ పాడారు ఈ పాటని. శ్రీమణి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అఖండ సినిమా నుంచి పాట నడుతున్నారు. హసనాపురం నుంచి కన్యగారి సత్యనారాయణ ఇంద్రావేణి, నిజామాబాద్ పోతంగల్ నుంచి తోట సంతోష్ నిఖిల, శంకర్ మహాదేవన్, సిద్దార్థ మహాదేవన్, శివ మహాదేవన్ పాడిన పాట ఇది. అనంత శ్రీరామ్ రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిల్స్. మా ఫోన్ నెంబర్ 0402324 0852. ఆకాశమే నిహద్ర సినిమా నుంచి పాట అడుగుతున్నారు. నిజామాబాద్ ఉమ్మడి నుంచి దివాకర్ విమల, వీక్లీ బజార్ నుంచి మురారి యశోద, ప్రగతి నగర్ నుంచి హైమార్ రామ్, వీళ్ళందరి కోసం ఈ పాట. జీవి ప్రకాష్ కుమార్ స్వీయ సంగీతంలో అనురాగ్ కులకర్ణితో పాడారు. రామజోగేశాస్త్రి రచన.

0: योजना उन नौजवानों के लिए है ताकि आप जब 60 साल के होंगे आपको कभी किसी के सहारे की जरूरत न पड़े, आप अपना बुढ़ापा भी गौरव के साथ बिता सको।
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9.50 కోట్లకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: పుష్ప సినిమా నుంచి పాట నడుతున్నారు. వలిగొంట గొల్లెపల్లి నుంచి ఇదురు లక్ష్మయ్య జంగమ్మ, సుచిత్ర సర్కిల్ నుంచి సతీష్ శాంతి, ఇబ్రహీంపట్నం నుంచి గోపీకిషన్ ఉమావతి, శివం పాడారి పాటని చంద్రబోస్ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆచార్య సినిమా నుంచి పాట వినిపించమని అడుగుతున్న శ్రోతలు లాల్ దర్వాజా నుండి చంటి చందన, కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత, లంగర్ హౌజ్ నుంచి సంగీత శ్రవణ్ కుమార్, హారికా నారాయణ్ సాహితీ చాగంటి పాడిన పాట ఇది. రామజోగేశాస్త్రి రచన, మణిశర్మ సంగీతం.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: బంగారాజు సినిమా నుంచి పాట నడుగుతున్నారు. నల్లకుంట నుంచి మీనా అనిల్, మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని, కరీంనగర్ నుంచి కిషోర్ కుమార్ లలిత, మోహన భోగరాజ సాహితీ జాగంటి పాడేరి పాటని కళ్యాణ్ కృష్ణ రచన, అనుగ్రుబెన్ సంగీతం అందించారు.
2: బంగారాజు, నువ్వు

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, దూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTNSC.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: కోటబొమ్మాలి ఐపీఎస్ సినిమా నుంచి పాట నడుపుతున్నారు చోటు పనిచి హేమలత విశ్వనాథ్, నిజామాబాద్ నుంచి శ్రీరామ్ హనుమాళ్లు వసంత, కర్ణాటక అలగాపురం నుంచి పూర్ణచంద్ర తేజస్వి, పి రఘు స్వీయ రచనలో పాడిన పాట అది, మిథున్ ముకుందన్ సంగీతం అందించారు.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-33-313 లేదా 9989-8-5102 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: వారసుడు సినిమా నుంచి పాట నడుగుతున్న శ్రోతలు పుల్లాంగ్, నిజామాబాద్ నుంచి వహీద్ రుమానీ, జమీర్ రంగారెడ్డి, బండిరావిరాల నుంచి వరలక్ష్మి లక్ష్మి, అనురాగ్ కులకర్ణి, ఎంఎం మానసి పాడారి పాటని, రామజోగేశాస్త్రి రచన, ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

0: ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు. మలక్పేట్ మున్సిపల్ కాలనీ నుంచి వనం దుష్యంతుల విశ్వనాథ్, నందిపేట నుంచి మనోహర్. ఇది వాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్.
1: గాంధీ శిల్ప్ బజార్, క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళీ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150 పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
2: అది యుగళ గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 11 గంటలకు అవస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
2: ద్రౌపది ముర్ము అవార్డులు ప్రదానం చేస్తారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జాతీయ పురస్కార గ్రహీతలతో ప్రధానమంత్రి సమావేశమయ్యారు. ఉపాధ్యాయులు పాఠాలను సరళంగా బోధించేలాగా విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా మెడ్రాస్ ఐఐటీ ఒక ప్రత్యేక ఏఐ టూల్ను ఆవిష్కరించింది. ఏఐ ఫర్ భారత్తో కలిసి వీటిని రూపొందించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో 2 రోజు పర్యటిస్తున్నారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే వేడుకల్లో ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించి పలు అభివృద్ది పనులు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద నిమ్స్లో ఉచిత ఓపీ సేవలు కొనసాగించాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ అధికారులను ఆదేశించారు. 22A భూభారతి రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈరోజు హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. సభకు హాజరు కాకుండా కేసీఆర్ జీతం తీసుకుంటున్నారని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర రేపు కాంగ్రెస్ మహాధర్నా తలపెట్టింది. దీనికోసం ఇవాళ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభం కాని నేపథ్యంలో రేపు

ఎర్రవెల్లిలో బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు అధ్యక్షతన శాసనసభ పక్ష సమావేశం జరుగుతుంది. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఇవాళ తలపడతారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:02 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మీ అందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటారు.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ ఆర్జే అనిత. ఈరోజు గుర్తుకొస్తున్నాయి సంభాషణల రచయిత ప్రత్యేకతలో మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నామంటే, నేను చెప్పేస్తాను అనుకున్నారు కదూ, లేదు లేదు నేను చెప్పట్లేదు, కొన్ని క్లూస్ మాత్రం ఇస్తాను, అతను ఎవరో మీరు గుర్తుపెట్టండి. ఆ వ్యక్తి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు, కానీ గుండె నిండా అక్షరాలు ఉన్నాయి. కేవలం డైలాగ్ రైటర్ మాత్రమే కాదు, గొప్ప నటుడు, గొప్ప కవి, అంతకంటే గొప్ప భక్తుడు. వెండి తెరపై నవ్వులు పూయిస్తూనే సమాంతరంగా సాహితీ లోకంలో ఎన్నో పుస్తకాలు, నాటకాలు రాసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. ఎందరో స్టార్ డైరెక్టర్లకు, అగ్ర రచయితలకు ఈయన ఒక గురువు, నిఘంటువు. ఈయన రాసిన మాటలు తెలుగు సినిమా గమనాన్ని మార్చేశాయి. తెరపై రౌడీగా భయపెట్టనోగలరు, వెనక సీట్లో కూర్చుని నవ్వించనోగలరు. ఈ మేకప్ అంతా తీసేసి లైట్స్ ఆఫ్ చేశాక కలం పట్టుకుని కూర్చుంటే అక్షరాలు ముత్యాల్లా దొర్లుతాయి. ఒక పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క జ్ఞాన వైరాగ్యాలు బోధించే పుస్తకాలు రాసిన ఆ నటయోగి ఎవరు? చేతిలో రుద్రాక్షమాల, నుదుటన విభూతి రేఖలతో నటనే కాకుండా అక్షరాన్ని కూడా శాసించే ఆ అక్షరముని ఎవరు? తెలుసుకోవాలనుకుంటున్నారు కదూ. నేను ఒక పాట వినిపిస్తాను. ఆ పాట ఉన్న సినిమాకు ఈరోజు మనం మాట్లాడుకోబోయే సంభాషణల రచయితకు సంబంధం ఉంది. అలాగని ఆ సినిమాకు డైలాగ్స్ ఆయన రాయలేదు. పాట వినండి, గుర్తుపడితే నాకు మెసేజ్ చెయ్యండి. నంబర్ తెలుసు కదా, 0402324-0852. పాట వినండి, పాట తర్వాత అతనెవరో తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, మీ గెస్ 100% కరెక్ట్. నేను ఇలా అడిగానో లేదో అలా సమాధానాల వెల్లువ వచ్చేసింది. టాలీవుడ్ లో మాటల పదును మార్చిన ఒక లివింగ్ లెజెండ్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆయన మరెవరో కాదు, తనికెళ్ల భరణి గారు. ఇందాక మీరు విన్న ఆ పాట ఆమె సినిమాలోనిది. ఈ సినిమాకు సంభాషణలు భరణి గారు రాయలేదు, కానీ ఆ సినిమాలో ఆయన పాత్రను చూస్తే కోపం రాని వారు మాత్రం ఉండరేమో. అంత అద్భుతంగా ఆ పాత్రలో జీవించారు భరణి గారు. ఒక్కసారి ఆమె సినిమాలో భరణి గారి పట్టాభి పాత్రను గుర్తు చేసుకోండి, ఇప్పుడు కూడా కోపం వస్తుంది కదా. అదే మరి భరణి గారి నటన అంటే. నటుడిగా ఆయన మనకు ఎంత తెలుసో అంతకంటే ఎక్కువ రచయితగా ఇండస్ట్రీని షేక్ చేశారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ శివ సినిమా, అందులో నానాజీ క్యారెక్టర్ కోసం ఆయన రాసిన రియలిస్టిక్ డైలాగ్స్ అప్పట్లో

ఒక సంచలనం. నానాజీ పాత్ర కోసం డైలాగ్స్ రాయడమే కాదు, నటుడిగా తనికెళ్ల భరణి గారి కెరీర్లో ఈ పాత్ర ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. తన పాత్రకు తనే డైలాగ్స్ రాసుకుని అద్భుతంగా నటించి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు భరణి గారు. శివ సినిమాలో నువ్వు కొడితే వాడు హాస్పిటల్కి వెళ్తాడేమో, అదే జేడీ కొడితే శ్మశానానికి వెళ్తాడు అనే డైలాగ్ ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. సహజత్వానికి చాలా దగ్గరగా, ఎక్కడా డ్రామా లేకుండా కేవలం పదాల పవర్తో థియేటర్లను ఊపేసిన ఘనత భరణి గారిది. ఆ పదునైన కలమే శివ సినిమాను ట్రెండ్ సెట్టర్గా నిలబెట్టింది. మరి శివ సినిమా నుండి ఒక మంచి పాట మీకోసం.

0: శివ సినిమా నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన పాట విన్నారు కదా. భరణి గారి గురించి ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు నేను మీ ఆర్జే అనిత. తనికెళ్ల భరణి గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళటి డైలాగ్ రైటర్ స్పెషల్లో. మరి భరణి గారు అండ్ రామ్ గోపాల్ వర్మ గారి కాంబినేషన్ అంటేనే ఒక వైబ్రేషన్. శివ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన క్లాసిక్ గాయం. రాజకీయ నేతల మైండ్ గేమ్స్ ఎలా ఉంటాయో భరణి గారు తన మాటలతో స్క్రీన్ పైన చూపించారు. సమాజంలో కుళ్లును కడిగేసేలా పదునైన పొలిటికల్ పంచ్లు రాశారు ఈ సినిమాలో. గాయం సినిమాలో భరణి గారు రాసిన ఒక డైలాగ్, రాజకీయం అంటే రక్తం తాగడం కాదు బాబు, రక్తం చిందకుండా రాజ్యాన్ని ఏలడం. భరణి గారు రాసిన ఈ ఒక్క డైలాగ్ చాలు సినిమాలో ఇంటెన్సిటీ ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పడానికి. ఒక డైలాగ్ రైటర్ గానే కాకుండా గాయం సినిమాలో లాయర్ సాబ్ పాత్రలో కూడా అద్భుతంగా నటించి మెప్పించారు భరణి గారు. నటుడిగా పాత్రల్లో జీవిస్తూనే రైటర్గా సమాజంలో ఆలోచనలు రేకెత్తిచ్చే విధంగా తన కలంతో ప్రజల ఆలోచనలకు పదును పెట్టారు భరణి గారు. ఇప్పుడు భరణి గారు నటించిన బొంబాయి ప్రియుడు చిత్రం నుండి ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: గాంధీ శిల్ప్ బజార్ క్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా, ఏ గ్రాండ్ ఎగ్జిబిషన్ అండ్ సేల్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్లూమ్స్, తెలంగాణ కళాభారతి, ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్ ఇందిరా పార్క్, కవాడిగూడ, హైదరాబాద్. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు. కమిషనర్ హస్తకళల అభివృద్ధి శాఖ, భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో, తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రకళా ప్రదర్శన, ఇంకా అమ్మకాలు. రండి, 150కి పైగా స్టాల్స్ లో ఏర్పాటు చేసిన అద్భుతమైన హస్తకళల చేనేత ప్రదర్శనను వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులను ప్రోత్సహించండి.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. ఇవాళటి గుర్తుకొస్తున్నాయి సంభాషణల రచయిత తనికెల భరణి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. భరణి గారి కలంలో కేవలం యాక్షన్, పౌరుషం మాత్రమే కాదు, అల్టిమేట్ కామెడీ కూడా ఉందండోయ్. దానికి బెస్ట్ ఉదాహరణ వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ మూవీ లేడీస్ టైలర్. ఈ సినిమాతో భరణి గారికి ఇండస్ట్రీలో తిరుగులేని గుర్తింపు వచ్చింది. జాతకాలు మచ్చల చుట్టూ తిరిగే ఈ కథలో ప్రతి డైలాగ్ ఈ రోజుకి ఫేమస్సే. చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ పాత్ర చేసే సందడి, కానిస్టేబుల్ పాత్రలో భరణి గారి కామెడీ, వారు రాసిన సంభాషణలు ఇప్పటికీ ప్రేక్షకులను నవ్విస్తుంటాయి. ఆ సినిమాలో అర్ధరాజ్యం

ఇచ్చినా అడుక్కునే చిప్ప కడుక్కుని దాచుకున్నాడట నీలాంటోడు అని రాజేంద్ర ప్రసాద్ మల్లికార్జునరావుని తిట్టే సన్నివేశం గుర్తొస్తే మనకు తెలియకుండానే మొహంపైన ఒక చిరునవ్వు అలా వెలుగుతుంది. అది భరణి గారి కలం సత్తా. గోదావరి యాసను, అక్కడి అమాయకత్వాన్ని, హాస్యాన్ని మిక్స్ చేసి భరణి గారు రాసిన మాటలు ఎప్పటికీ ఎవర్గ్రీన్. నవ్వుల కింగ్ తనికెళ్ల భరణి గారి కలం గురించి ఇంకా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీకోసం లేడీస్ టైలర్ చిత్రం నుండి ఈ సూపర్ సాంగ్.

0: యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:32. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. గుర్తుకొస్తున్నాయిలో ఇవాళటి స్పెషల్ సంభాషణల రచయిత తనికెళ్ల భరణి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. భరణి గారి రచనలో వచ్చిన మరొక సినిమా తండ్రి అనేవాడు ఎప్పుడు కొడుకు కంటే 4 అడుగులు వెనకే ఉంటాడు నాన్న, ఎందుకంటే కొడుకు పడిపోతుంటే పట్టుకోవడానికి, వాడు గెలిచి పైకి ఎదుగుతుంటే చూసి మురవడానికి. ఎంత అద్భుతమైన మాటలు కదా. ఈ డైలాగ్స్ నాగార్జున, కృష్ణ తండ్రి కొడుకులుగా నటించిన వారసుడు సినిమాలోనివి. సాధారణంగా అమ్మ ప్రేమను గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా రాస్తారు, కానీ తండ్రి పడే తపనని, కష్టాన్ని ఎవరూ అంతగా గుర్తించరు. భరణి గారు తన డైలాగ్స్తో తండ్రి స్థానాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. ఒక తండ్రి తన కొడుకు విజయం సాధిస్తే లోపల ఎంత గర్వపడతాడో, కష్టాల్లో ఉంటే ఎలా అండగా నిలబడతాడో ఈ ఒక్క డైలాగ్తో చెప్పేశారు భరణి గారు. అందుకే ఈ డైలాగ్ ఒక సినిమా మాట మాత్రమే కాదు, ప్రతి నాన్న మనసులోని నిజం. ఏమంటారు, ఇలా భరణి గారి డైలాగ్స్ సినిమాకే కాదు నిజ జీవితానికి కూడా ఎంతో దగ్గరగా మనసుకు హత్తుకునేలా ఉంటాయి. ఇప్పుడు వారసుడు సినిమా నుండి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: అడిగినది తనకి దిండి తనకి దిం కొత్త గుండు ప్రేమ
1: ఈ పరిచయం ఈ అనుభవం.

0: కలేసి నిలేసి మనసున
1: తనకు దిండి
2: తనకు
1: కొత్త గుండి ప్రేమ
2: ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంది బామా.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: తనికెళ్ల భరణి గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళటి గుర్తుకొస్తున్నాయిలో. భరణి గారి యాక్షన్ కామెడీ సైడ్ విన్నారు కదా, కానీ ఆయన మనసు ఎంత సున్నితమైనదో, ఆయన సాహిత్యం ఎంత గొప్పదో చూపించిన అద్భుత కావ్యం మిథునం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మీ గారు నటించిన ఈ సినిమాకు భరణి గారే కథ మాటలు అందించి స్వయంగా దర్శకత్వం వహించారు. వృద్ధాప్యంలో భార్యాభర్తల ప్రేమని అమృతంలా కురిపించారు. మిథునం సినిమాలో నువ్వు లేకపోతే నేను శూన్యం, మన ఇద్దరి మధ్య దూరం పెరిగితే అది కాలానికి కూడా శాపమే అనే డైలాగ్ ప్రకృతిని, పల్లెటూరి అందాలను, దాంపత్య జీవితంలోని మధుర క్షణాలను భరణిగారు అక్షరబద్దం చేసిన తీరు ప్రతి ఒక్కరితో కంటతడి పెట్టిస్తుంది. ఆయన కేవలం రైటర్ మాత్రమే కాదు, ఒక దృశ్య కవి. మిథునం సినిమాలో భరణి గారు రాసిన ఈ పాట మీ అందరి కోసం.

0: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు మిథునం సినిమా నుండి పాట విన్నారు కదా. పాట వినగానే భోజనం చేయాలనిపిస్తుందా? భరణి గారు రాసిన పాటకు ఎస్పి బాలు అద్భుతమైన నటన తోడై ఈ పాటను అంత రుచిగా తయారు చేసింది. మరి ఖచ్చితంగా తినాలి అనే అనిపిస్తుంది. వయసు పెరుగుతున్న భరణి గారి కలం వేగం పదును తగ్గలేదు అనడానికి రీసెంట్ ఎగ్జాంపుల్ మణిరత్నం గారి పొన్నియన్ సెల్వన్. తమిళ క్లాసిక్ హిస్టారికల్ మూవీని తెలుగులో డబ్ చేసినప్పుడు దానికి రాజసం ఉట్టిపడేలా తెలుగు సంభాషణలు రాసింది మన భరణి గారే. చోళ సామ్రాజ్య వైభవాన్ని తన మాటలతో చూపించారాయన. ఈ సినిమాలో సింహాసనం అనేది కూర్చోవడానికి కాదు, సామ్రాజ్యాన్ని గుండెల్లో మోయడానికి అనే డైలాగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయంటే అతిశయోక్తి కాదు. డబ్బింగ్ సినిమా అయినా సరే స్ట్రైట్ తెలుగు సినిమా చూస్తున్న భావనను తన గంభీరమైన పదాలతో తీసుకొచ్చారు భరణి గారు. 6 పదుల వయసు దాటినా ఇప్పటికీ తన కలంతో టాలీవుడ్ ని అలరిస్తున్న భరణి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది మనీ సినిమాల నుండి భరణి గారి అద్భుతమైన నటనతో కూడిన ఈ పాట.
1: భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులరు, షాదీ మాటే వద్దు గురు సోలో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

గుర్తుకొస్తున్నాయిలో డైలాగ్ రైటర్ స్పెషల్లో తనికెళ్ల భరణి గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు. 1984లో కంచుకవచం చిత్రంతో రచయితగా భరణి గారి ప్రయాణం ప్రారంభమైంది. ఎన్నో సినిమాలకు అద్భుతమైన సంభాషణలు అందిస్తూనే నటనలో తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును పొందారాయన. ఒక మనిషిలో ఎన్ని కళలు ఉంటాయో అని మనం ఆశ్చర్యపోయేలా చేసే అరుదైన వ్యక్తి తనుకెళ్ల భరణి గారు. కేవలం కలంతోనే కాకుండా తన విలక్షణమైన నటనతో దాదాపు 750కి పైగా సినిమాల్లో అలరించారాయన. క్రూరమైన విలన్గా భయపెట్టాలన్నా, అమాయకపు తండ్రిగా, ఫ్రెండ్గా నవ్వించాలన్నా అది ఒక్క భరణి గారికే సాధ్యం. అందుకే ఆయన ప్రతిభకు ఎన్నో అవార్డులు దాసోహమన్నాయి. సముద్రం సినిమా

లో విలనిజానికి బెస్ట్ విలన్ గా, నువ్వు నేను చిత్రంలో బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భరణి గారు ప్రతిష్టాత్మక నంది అవార్డులను అందుకున్నారు. ఆయన రచించి దర్శకత్వం వహించిన మిథునం సినిమాకు ప్రత్యేక జ్యూరీ అవార్డు దక్కింది. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తెలుగు

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:03 దాటి 40 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురు అంటూ నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకున్నాం కదా. ఈశ్వరో గురు రూపేణ గూఢశ్చరతి భూతలే అంటే భూమిపై నిగూఢంగా సంచరిస్తున్న ఈశ్వరుడే గురువు అంటూ మన జీవితాలలో సాక్షాత్తు పరబ్రహ్మ స్థానాన్ని పొందిన గురు బ్రహ్మలను పూజించే గురు పూజా దినోత్సవాన్ని గురించి మాట్లాడుకుందాం ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. సెప్టెంబర్ 5 అనగానే మనందరికి ముందుగా గుర్తొచ్చేది మన 2వ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన పుట్టినరోజును తన వ్యక్తిగత వేడుకగా కాకుండా దేశంలోనే ఉపాధ్యాయులందరికీ ఇచ్చే గౌరవంగా జరుపుకోవాలని కోరడం వారి గొప్పతనానికి నిదర్శనం. ఒక సాదాసీదా ఉపాధ్యాయుడిగా ప్రయాణం ప్రారంభించి దేశ అత్యున్నత పదవిని అధిరోహించిన ఆయన జీవితమే ఒక పెద్ద పాఠం. ఈరోజు కేవలం పూలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడానికే కాదు, మన జీవితాలను తీర్చిదిద్దుతున్న గురువుల త్యాగాలను గుర్తు చేసుకోవడానికి కేటాయించబడింది. పాఠశాల దశ నుండి మన ఆలోచనలకు పదును పెట్టి సరైన మార్గంలో నడిపించే శిల్పులు మన ఉపాధ్యాయులు. పుస్తకాల పరిజ్ఞానంతో పాటు సమాజంలో ఎలా జీవించాలో నేర్పే ఏకైక శక్తి వారిలోనే ఉంది. అందుకే ఈరోజు మన సంస్కృతిలో, విద్యా వ్యవస్థలో అత్యంత పవిత్రమైన రోజుగా నిలిచింది. ఏ దేశమైనా, ఏ సమాజమైనా అభివృద్ధి పథంలో పయనించాలంటే దానికి బలమైన పునాది విద్యా వ్యవస్థ మాత్రమే. ఆ పునాది రాత్రింబవళ్ళు కష్టపడి నిర్మించే అసలైన ఇంజనీర్లు మన ఉపాధ్యాయులేనని ఈరోజు మనకు గుర్తు చేస్తుంది. ఒక డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ లేదా నాయకుడు ఎవరైనా సరే, వారందరి వెనుక ఒక ఉపాధ్యాయుడి శ్రమ, మనకు మార్గదర్శకత్వం ఖచ్చితంగా ఉంటాయి. అజ్ఞానమనే చీకటిని ప్రాలద్రోలి విజ్ఞానమనే వెలుగులను విద్యార్థుల జీవితాల్లో నింపడమే ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. మన భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడే ప్రతి గురువుకు ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం.

0: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in three categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician. And there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం చైతన్య స్ఫూర్తిలో. ఉపాధ్యాయుల దినోత్సవం అనేది వారు చేసే నిశ్శబ్ద త్యాగాలను సమాజం గుర్తించి సత్కరించుకునే ఒక గొప్ప అవకాశం. క్లాస్ రూంలో వారు నేర్పించే క్రమశిక్షణే రేపటి దేశ భద్రతకు, ప్రగతికి పునాదిగా మారుతుంది. సమాజంలో మంచి మార్పును తీసుకురావడానికి గురువులు పడే తపన వర్ణించలేనిది. అందుకే ఉపాధ్యాయ దినోత్సవం అనేది ప్రతి పౌరుడు గర్వంగా జరుపుకోవాల్సిన ఒక జాతీయ పండగ. ఈరోజు యొక్క ప్రాముఖ్యత కేవలం మార్కులు, ర్యాంకుల గురించి మాట్లాడుకోవడంలో లేదు. అది పుస్తకాల వెనుక ఉన్న జ్ఞానాన్ని పరిచయం చేయడంలో ఉంది. పుస్తకాల్లో ఉన్న అక్షరాలకు ప్రాణం పోసి విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పే కళ ఒక ఉపాధ్యాయుడికే సొంతం. సైన్స్, గణితం, సాహిత్యం మాత్రమే కాకుండా జీవితంలో ఎదురయ్యే ఓటములను ఎలా ఎదుర్కోవాలో నేర్పడం ఈ రోజు యొక్క అంతర్మార్గం. గురువులు నేర్పే విచక్షణ జ్ఞానమే విద్యార్థులను సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా నిలబెడుతుంది. మనలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసి శ్రమ యొక్క విలువలను తెలియజేయడానికి వారు పడే ఆరాటం ఎంతో గొప్పది. ఉపాధ్యాయ దినోత్సవం రోజున మనం వారి నుండి నేర్చుకునే నైతిక విలువలను నెమరవేసుకోవడం ఎంతో అవసరం. క్రమశిక్షణతో కూడిన విద్య మాత్రమే సమాజ వికాసానికి తోడ్పడుతుందని ఈ రోజు మనకు స్పష్టం చేస్తుంది. మనల్ని జ్ఞానవంతులుగా మార్చేందుకు తమ జీవితాన్ని ధారపోసే ఉపాధ్యాయుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. బోధన అనేది ఉద్యోగం కాదు, అదొక పవిత్రమైన బాధ్యత. ఈ మాటలను తన జీవితంలో నిరూపించారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా సేవలందిస్తూనే భారతీయ తత్వాన్ని, ఉపనిషత్తుల సారాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన మైసూర్ విశ్వవిద్యాలయం వదిలి కలకత్తా వెళుతున్నప్పుడు గుర్రాలకు బదులు విద్యార్థులు స్వయంగా ఆయన రథాన్ని లాగి రైల్వే స్టేషన్ వరకు సాగనంపారు అంటే ఆయన ఎంతటి మహోన్నత ఉపాధ్యాయుడు అనే విషయం అర్థం చేసుకోవచ్చు. పదవులు మారినా, రాష్ట్రపతి పీఠాన్ని అధిరోహించినా ఆయన ఎప్పుడూ నేను ముందుగా ఉపాధ్యాయుడినే అని చెప్పుకోవడానికి ఇష్టపడేవారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

భక్తిలో. అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగువైపు నడిపించే దివ్యదీపం గురువు. మనం పుట్టిన తర్వాత మాట్లాడడం అమ్మ నేర్పిస్తే సమాజంలో ఎలా జీవించాలో నాన్న నేర్పుతాడు. కానీ ఈ ప్రపంచంలో మనకంటూ ఒక గుర్తింపును, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్మించేది మాత్రం గురువే. అందుకే తల్లి తండ్రుల తర్వాత అంతటి స్థానాన్ని గురువుకు ఇచ్చింది మన సంస్కృతి. ఉపాధ్యాయులు సమాజంలో అత్యంత ఉత్తమమైన మనస్సులను తీర్చిదిద్దే శిల్పులు. నదికి ఇరువైపులా ఉండే గట్లు ఎలాగైతే ప్రవాహానికి దిశను చూపిస్తాయో, విద్యార్థి ఆలోచనలకు సరైన దిశానిర్దేశం చేసే మార్గదర్శి గురువు. గురువు లేని విద్య గుడ్డిది, గురువు చూపిన బాట విజయానికి రహదారి అంటారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైనది క్రమశిక్షణలో భాగంగా టీచర్లు మందలించడం. ఆ సమయానికి కష్టంగా అనిపించినా అవి మన భవిష్యత్తుకు శ్రీరామరక్ష. సమయపాలన, పెద్దలను గౌరవించడం, నిజాయితీగా ఉండటం వంటి లక్షణాలను ప్రతిరోజు మనకు అలవాటు చేస్తారు. సమాజంలో ఒక వ్యక్తి ఏ స్థాయికి ఎదిగినా ఆ వ్యక్తిలో ఉన్న క్రమశిక్షణే అతనికి అసలైన గుర్తింపును ఇస్తుంది. ఉపాధ్యాయులు నేర్పే ఈ గుణాలు కేవలం పరీక్షలకే పరిమితం కాకుండా జీవితాంతం మనతోనే ఉంటాయి. క్రమశిక్షణ లేని విద్య ఉపయోగం లేనిది, అది సమాజానికి నష్టం చేస్తుందని గుర్తు చేస్తూ మనలోని అల్లరిని అదుపు చేస్తూ మంచి లక్షణాలను పెంపొందిస్తారు గురువులు.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. చైతన్య స్ఫూర్తిలో గురువుల గొప్పతనం గురించి, ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక రాయిని చూస్తే అందరికీ రాయే కనిపిస్తుంది, కానీ ఒక శిల్పికి మాత్రమే అందులో అందమైన విగ్రహం కనిపిస్తుంది. విద్యార్థి కూడా అంతే. లోపాలు, అల్లరి, అజ్ఞానంతో ఉండే ఒక సామాన్యమైన శిష్యుడిని తన ఓపిక, శిక్షణ, ప్రేమతో సమాజం మెచ్చే ఒక రత్నంగా తీర్చిదిద్దుతాడు ఉపాధ్యాయుడు. డాక్టర్ రాధాకృష్ణన్ గారు నమ్మిన సిద్ధాంతం కూడా ఇదే. బోధన అంటే కేవలం పుస్తకాలలోని విషయాలు చెప్పడం కాదు, విద్యార్థిలోని మానవత్వాన్ని, సృజనను జాగృతం చేయడం అని. మనలోని ప్రతిభను మనకంటే ముందుగా గుర్తించి నువ్వు సాధించగలవు అని వెన్నుతట్టే ఆ మొదటి నమ్మకమే మన ఉపాధ్యాయుడు. కాలాలు మారవచ్చు, సాంకేతికత మారవచ్చు, కానీ గురువు స్థానాన్ని ఏదీ భర్తీ చేయలేదు. పుస్తకాలు చదవడం వేరు, జీవితాన్ని చదవడం వేరు. జీవితంలో ఎదురయ్యే ఓటములను తట్టుకుని నిలబడే ఆత్మవిశ్వాసాన్ని నింపేది గురువులే. ఏఐ లేదా ఇంటర్నెట్ సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలవు, ప్రేమాభిమానాలను, మార్గదర్శకత్వాన్ని ఇవ్వలేవు కదా.

ఇటీవల జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారిలో తెలంగాణలోని కామారెడ్డి జిల్లా గాంధారి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు భవానీ బొంపెల్లి సాంప్రదాయ విద్యా పద్ధతులకు భిన్నంగా పాటలు, ఆటలు, భరతనాట్యం మరియు కర్ణాటక సంగీతాన్ని జోడించి పాఠాలు నేర్పిస్తున్నారు. ప్రీ ప్రైమరీ చిన్నారులకు లైంగిక వేధింపుల నుంచి రక్షణ కోసం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంశంపై సులభమైన రైమ్స్ పాటలు రూపొందించి అవగాహన కల్పించారు. వీరి కృషితో ఆ పాఠశాల విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగిందట. అలాగే ఆంధ్రప్రదేశ్కు చెందిన మడాబత్తుల తిరుమల శ్రీదేవి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ స్థాయిలో డిజిటల్ విద్యను పొందాలనే లక్ష్యంతో గణితం, సైన్స్ బోధన కోసం స్వయంగా డిజిటల్ కంటెంట్, ఇంటరాక్టివ్ ఎంబెడెడ్ లెర్నింగ్ మెటీరియల్ తయారు చేశారు. సొంతంగా ప్రాజెక్టులు డిజైన్ చేసి విద్యార్థుల చేత ప్రాక్టికల్ ల్యాబ్స్ చేయించడం ద్వారా విద్యార్థులను ఆవిష్కరణల వైపు ప్రోత్సహించారు.

చైతన్య స్ఫూర్తిలో ఉపాధ్యాయ దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఉపాధ్యాయులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఏంటో తెలుసా? ఉపాధ్యాయ దినోత్సవం అంటే సెప్టెంబర్ 5న ఒక పువ్వు, వస్తువు, అదీ కాదంటే ఇవాల్టి రోజుల్లో ఫ్యాషన్ ఏంటి, వాట్సాప్లో ఒక మెసేజ్తో విష్ చేయడం, ఇవన్నీ కాదు. టీచర్స్ డే అంటే రాధాకృష్ణన్ గారు చెప్పినట్లు ఒక ఉపాధ్యాయుడికి నిజమైన ఆనందం తన శిష్యుడు ఉన్నతమైన స్థానంలో నిలబడి సమాజానికి మంచి పౌరుడిగా సేవలందించినప్పుడే లభిస్తుంది అని. వారు నేర్పించిన విలువలను పాటిస్తూ తన చుట్టూ ఉన్నవారికి మంచి చేస్తూ జీవితాంతం గురువుల పట్ల కృతజ్ఞతగా ఉండటమే వారికి మనమిచ్చే నిజమైన గురుదక్షిణ. ఈరోజు మనకు విద్య నేర్పిన ఉపాధ్యాయులకు ఫోన్ చేసి వీలైతే వెళ్లి ఒక్కసారి థ్యాంక్ యూ సార్ అని చెప్పి వారికి పాదాభివందనం చేస్తే వారి ముఖంలో వచ్చే నవ్వు, సంతోషం ఎంత ఖరీదైన బహుమానం ఇచ్చినా రావు. దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్లు ఒక మంచి ఉపాధ్యాయుడు వేలాది జీవితాలలో వెలుగులు నింపుతాడు. అక్షరాల వెలుగులు పంచిన అమృతమూర్తులకు, మన జీవిత శిల్పులకు మరొకసారి హృదయపూర్వకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో ఈనాటి చైతన్య స్ఫూర్తి గురువులందరికీ అంకితం.

0: ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 12:40 దాటి 45 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం. తిండి కలిగితే కండకలదోయ్, కండకలవాడేను మనిషోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. దాన్ని ప్రస్తుతం మనం ఎలా మార్చేశామంటే, తిండి మానేస్తే కండ తగ్గిపోతుంది, బక్క చిక్కిన వాడే మనిషి అని అంతలా సన్నబడటానికి ప్రయత్నాలు చేస్తున్నాం కదా. స్వీట్స్ తినొద్దు, ఆయిల్ తినొద్దు, ఫ్యాట్స్ తినొద్దు, అన్నం తినొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు, ఏం తినకుండా మనం బ్రతకడం ఎలా మరి? మనలో చాలా మంది డైటింగ్ అంటే ఏదో పెద్ద తపస్సు అనుకుంటారు. కేవలం ఉడకబెట్టిన కూరగాయలు, చప్పటి తిండి తినడమే హెల్దీ ఫుడ్ అనుకుంటే తప్పు. హెల్దీ ఫుడ్ ఎప్పుడూ రెయిన్బోలా రంగులమయంగా రుచిగా ఉండాలి. ఉదయం లేచి ఏం తిందాం అని కాకుండా మన ప్లేట్లో ఎన్ని రంగులు ఉన్నాయి అని ఆలోచించండి. రంగులు అంటే మళ్ళీ మనం హోలీలో ఆడుకునేవి అనుకునేరు, అవి కాదండోయ్. మనం రోజూ తినే అన్నం, పప్పుతో పాటు క్యారెట్లోని ఆరెంజ్, బీట్రూట్లోని వైలెట్, ఆకుకూరలోని గ్రీన్, టొమాటోస్లోని రెడ్, ఇలా రంగురంగుల కూరగాయలను మన ఫుడ్లో చేర్చుకోవాలి. మనం తినే ప్లేట్లోని పదార్థాల రంగులు మారిస్తే మన మైండ్ సెట్, హెల్త్ రెండు మారుతాయి. ఈట్ కలర్ఫుల్, స్టే పవర్ఫుల్. ఇప్పుడు ఒక ఎనర్జెటిక్ సాంగ్ మీ అందరి కోసం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసీ, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ

0: పథకాలకి సమన్వయం చేసుకోవచ్చు. AIF, PMKSY, PMMSY, AHIDF, MIDH, NHB, NRLM, NULM, స్టాండ్ అప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: ఈట్ ఫిట్ వింటున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, మనం తినే ప్లేట్లో రెయిన్బో కలర్స్ ఉండాలని, అలాగే రోజు జిమ్ కి వెళ్లి గంటల తరబడి వర్కౌట్లు చేయడం, ఆ తర్వాత ఒక సమోసానో కూల్ డ్రింకో తాగేసి అబ్బా చాలా కష్టపడ్డాం అనుకోవడం మనలో చాలా మంది చేసే కామన్ మిస్టేక్. ఫిట్నెస్ అంటే కేవలం వర్కౌట్లు మాత్రమే కాదు, తినే ప్రతి బుక్కలో ఎంత పోషక విలువలు ఉన్నాయో గమనించడం. రోజు లెక్క పెట్టి క్యాలరీలు తగ్గించడం కంటే మనం తినే ఫుడ్లో క్వాలిటీ ఎంత ఉందో చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. ప్రాసెస్డ్ ఫుడ్ను పక్కకు పెట్టి సహజంగా దొరికే పండ్లు, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవాలి. ఈట్ ఫిట్ అంటే ఏదో ఒక్కరోజు చేసే మ్యాజిక్ కాదు, అది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఈట్ స్మార్ట్, మూవ్ ఎవ్రీడే, స్టే ఫిట్. ఏం చెప్పింది నిజమా కాదా? ఈ సాంగ్ వింటూ ఆలోచించండి.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ విదా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. సాయంత్రం 5 గంటలు కాగానే మన కళ్లకు కేవలం బజ్జీలు, సమోసాలు, పిజ్జాలు మాత్రమే ఎందుకు కనిపిస్తాయి? అది మన బొజ్జ అడిగే ఆకలి కాదు, మన మైండ్ ఆడే ఒక చిన్న గేమ్. చాలాసార్లు మనం హెల్దీ హ్యాబిట్స్ అని స్టార్ట్ చేయగానే క్రేవింగ్స్ వచ్చి మధ్యలోనే గివప్ ఇచ్చేస్తుంటాం కదా. ఇక్కడే మన ఆలోచనను మార్చాలి. మనసును జంక్ వైపు వెళ్ళనీయకుండా మన ఇంట్లోనే హెల్దీ స్నాక్స్ చేసి ఉంచుకోవాలి. చాలా మందికి స్వీట్స్ అంటే పిచ్చి ఉంటుంది. అలాంటప్పుడు బయట దొరికే ఏవేవో స్వీట్స్ తినకుండా హెల్దీగా ఇంట్లో చేసుకునే ఒక స్వీట్ రెసిపీ చెప్తాను, ట్రై చేయండి. వేయించిన వేరుశనగలు, నువ్వులు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, కాసిన్ని డ్రై ఫ్రూట్స్ వేసి పొడి చేసి దాంట్లో ఖర్జూరం కానీ బెల్లం కానీ వేసి లడ్డూలు చేసి తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, స్వీట్ తిన్నాం అనే ఆనందం దొరుకుతుంది. స్వీట్ వద్దు అనుకునే వాళ్ళు వీటన్నింటినీ వేయించి అలా తినేసినా ఆకలి తీరుతుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో క్రేవింగ్స్ ను హెల్దీగా రీప్లేస్ చేసుకోవడమే అసలైన ఈట్ ఫిట్ సీక్రెట్. మరి ఈ హెల్దీ స్వీట్ రెసిపీ మైండ్ లో ఉంచుకొని ఈ స్వీట్ సాంగ్ వినేయండి మీకోసం.

నీ స్నేహం చిత్రం నుండి బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా. మరి మనం ఈట్ ఫిట్ గురించి మాట్లాడుకుంటున్నాం. లైఫ్ లో వర్క్ ప్రెషర్, స్ట్రెస్, మొబైల్ స్క్రీన్ టైం, వీటి మధ్యలో మనం మర్చిపోతున్న అతిపెద్ద ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? కంటి నిండా నిద్ర, సరిపడా నీరు. ఎంత మంచి ఫుడ్ తిన్నా, గంటల తరబడి ఎక్సర్సైజ్ చేసినా, రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగి 7 నుండి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోకుంటే శరీరం రికవర్ అవ్వదు. గంటల తరబడి ఒకే చోట కూర్చోకుండా మధ్య మధ్యలో నడవడం కూడా చాలా మంచిది. మంచి ఫుడ్తో పాటు రోజు 40 నిమిషాలు నడక కూడా మనిషిని ఫిట్గా మారుస్తుంది. ఫిట్నెస్ అనేది కష్టపడి చేసే శిక్ష కాకూడదు, మనం ఆస్వాదించే ఒక లైఫ్ స్టైల్ కావాలి. చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్. ఈట్ హెల్దీ, స్టే ఫిట్, స్టే హ్యాపీ. ఇది ఇవాళ ఈట్ ఫిట్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. రాష్టంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకువస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు విమర్శించారు. 22A భూభారతితో రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈవేళ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. రాష్టంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేశామని బదిలీలు సైతం పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 2 ఏళ్ల సమయం ఇస్తే టీచర్ల సమస్యలన్నింటినీ సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పీఆర్సీ విద్యాశాఖ కమిషన్ ద్వారా పలు సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు. సాంకేతిక విద్యాభివృద్దికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, పాలిటెక్నిక్ విద్యా విధానంలో ఎలాంటి మార్పులు చేయడం లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
1: 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం బాధ్యత చేపట్టే నాటికి విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రం యొక్క జాతీయ సగటున 28వ స్థానంలో ఉండే, సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి ఈనాడు 17వ స్థానానికి మనము అభివృద్ది సాధించినము అని అంటే ఈ టీచర్ల వల్లనే అది సాధ్యమైంది.
0: అంతకుముందు ముఖ్యమంత్రి ఫోటో ఎగ్జిబిషన్ సందర్శించి టీచర్లతో గ్రూప్ ఫోటో తీసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం నల్గొండ జిల్లా నకరేకల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. అనంతరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హైస్కూల్ భవనానికి, పలు ప్రభుత్వ కార్యాలయాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఉపాధ్యాయులు కన్నీరు ఖర్చే ఏ దేశం ఏ రాష్టం బాగుపడవని ఈ వాస్తవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్రహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, డీఏలు పీఆర్సీ అమలు కాకపోయినా రిటైర్మెంట్ ప్రయోజనాలు అందక ఇబ్బందులు పడుతున్నా ఉపాధ్యాయులు అహర్నిశలు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ సమస్య

0: పరిష్కారం కాకపోవడం విచారకరమన్నారు. హామీలు ఇవ్వడం ఆపి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడమే వారికిచ్చే నిజమైన గౌరవమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ఎంతో కీలకమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో నేవీ కాలేజ్ గ్రౌండ్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ్ మాహ్ 2026 విశేష ప్రచార కార్యక్రమం ముగింపు ఉత్సవంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం సమతుల్యాహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిత్యం వాడే నూనె చక్కెర వినియోగాన్ని 10% తగ్గించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. విద్యార్థులు జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటూ ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని తీసుకోవాలన్నారు. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవాలని, ఫిట్ ఇండియా నషా ముక్త్ భారత్ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని కూడా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
1: జితనా యూత్ పాపులేషన్ ఐ ఇతనా దేశ్ కే హిత్ కే లియే వికాస్ కే లియే స్పోర్ట్స్ కే లియే కామ్ కర్నా చాహియే ఇస్లియే ప్రధాన్ మంత్రి ఫిట్ ఇండియా కే నామ్ పర్ ఏక్ కార్యక్రమ్ ఆయోజిత్ కియా హై ఇస్మే భీ నషా ముక్త్ భారత్ కా భీ ఏక్ ఆయోజన్ కియా హై ఇస్మే సబ్ మే దేశ్ కే జనతా భాగీదార్ హోనా చాహియే ఇస్కే లియే ప్రధాన్ మంత్రి జీ కే జో అపీల్ హై సబ్ భీ ఇస్మే భాగీదార్ హోకర్ కామ్ కర్నా చాహియే.
0: ఈ కార్యక్రమంలో పిఐబి ఏడీజీ శృతి పటేల్, కాలేజ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి సింగోటం గ్రామాల్లో ఇందిరా మహిళా శక్తి సంఘాల ఆధ్వర్యంలో 2 800 కిలోవాట్ల సోలార్ యూనిట్ల నిర్మాణానికి మంత్రులు సీతక్క, జుపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. సోలార్ యూనిట్ల ఏర్పాటుతో మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతమవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి ఆదాయ మార్గాలు మెరుగుపడతాయని మంత్రులు చెప్పారు. అంతకుముందు అంకిరావుపల్లిలో 17.75 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రులు భూమిపూజ చేశారు. రాష్టంలో చేపట్టిన రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియ ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పటి వరకు తీసుకోని లబ్దిదారులు ఈ సాయంత్రంలోగా బియ్యం తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ తెలియజేసింది. గోదాముల్లో నిల్వలు పెరగడం, సూపర్ ఎల్నీనియో కారణంగా ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 7వ తేదీన అసెంబ్లీ సమాపేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం ఎర్రబెల్లిలో బీఆర్ఎస్ అధ్యకుడు కె చంద్రశేఖరరావు అధ్యక్షతన శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలని ఒక ప్రకటనలో ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు విమర్శించారు. కరీంనగర్లో నిర్వహించిన యువ సమరభేరి సభలో ఆయన మాట్లాడుతూ ఏటా 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, యూత్ కమిషన్ ఏర్పాటు సహా యూత్ డిక్లరేషన్లోని హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యువతను మోసం చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాబోయే అసెంబ్లీ సమాపేశాల్లోనూ పాలిటెక్నిక్ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
2: చరిత్రను మలుపు తిప్పింది ఏనాడైనా కూడా విద్యార్థుల పోరాటాలు, యువతరం పోరాటాలే. అందుకే నేను మీకు ప్రార్థిస్తా ఉన్నా, కష్టపడి మీ చెమటతోనే, మీ రక్తంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న రాష్ట్రంలో భవిష్యత్ తరాల కోసమే కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్లు పని చేసుకున్నాం. భారతదేశంలోనే ఇవాళ చిన్న వయసున్న రాష్ట్రం ఏది అంటే మన తెలంగాణ. యంగెస్ట్ స్టేట్ మన తెలంగాణ. 10 ఏళ్ల ప్రాయంలోనే రికార్డులు బద్దలు కొట్టింది తెలంగాణ.
0: ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 22A భూభారతి రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈవేళ హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యకుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ ధర్నా సాయంత్రం వరకు కొనసాగుతుంది. జనగామ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా లాటరీ పద్దతిన 174 మంది లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారు. కాగా గ్రామ పంచాయతీల్లోనే లబ్దిదారుల ఎంపిక చేపట్టాలని కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపిన సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారి సచ్చిదానందచారి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో కలెక్టర్ హరిత, అదనపు కలెక్టర్ యువరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని, వృత్తి గౌరవాన్ని కాపాడుతూ జిల్లా అభివృద్దికి కృషి చేయాలని కోరారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పనితీరు కనబరిచిన 38 మంది ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. అలాగే రాష్ట స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రెబ్బెన మండలం ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు అడ్లూరి లావణ్య ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లిలో ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి ప్రజల

సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ ఆశయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణనను అత్యంత శాస్త్రీయంగా నిర్వహించారని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ బీసీల హక్కుల పరిరక్షణ కోసం రాబోయే 100 రోజుల్లో దేశవ్యాప్తంగా బీసీ హక్కుల గర్జన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదులో మంచిర్యాల జిల్లాను రాష్టంలోనే ప్రథమ స్థానంలో నిలిపినందుకు కలెక్టర్ కుమార్ దీపక్కు 2026 గాను విశిష్ట ప్రతిభా పురస్కారం లభించింది. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును స్వీకరిస్తారు. చెన్నూరులో పర్యటించిన కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ లో ఎలాంటి విభేదాలు లేవని, ప్రజాక్షేమమే జయంగా పాలన సాగుతోందని చెప్పారు. యువతను రెచ్చగొట్టడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందని వివేక్ వెంకటస్వామి విమర్శించారు. హనుమకొండ జిల్లా భీమారంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రభుత్వం 1000 రోజుల పాలనపై కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుతుండగా 1000 రోజుల వైఫల్యాలపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వీధి వ్యాపారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక స్వనిధి ప్రచారం లోక్ కళ్యాణ్ మేళా నిర్వహిస్తున్నట్లు నిర్మల్ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ చెప్పారు. భైన్సా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత సందేశం ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పారు. వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్టికొట్టే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలన్న కేఆర్ఎంబీ ఆదేశాలు రాష్ట ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు. రాష్టంలో విద్యాశాఖ అభివృద్దికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. వికసిత్ భారత్ సాధనలో ఆర్థిక అభివృద్దితో పాటు ప్రజల ఆరోగ్యం కూడా కీలకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో యువతకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు విమర్శించారు. 22A భూభారత్తో రాష్ట ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ బీజేపీ ఈ రోజు మహాధర్నా నిర్వహిస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 దాటి 40 సెకండ్లు. మీ అందరికీ ఎంతో ఇష్టమైన ఇంట్రెస్టింగ్ గేమ్ షో టైమ్ కు స్వాగతం. షో టైమ్ లో నేను మిమ్మల్ని అడగబోయే ప్రశ్నలకు మీరు సమాధానాలు మెసేజ్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402324-0852. ఈ నెంబర్ కు మీ సమాధానాన్ని, మీ పేరును పంపించండి. మరి ఈ రోజు మన షో టైమ్ స్టార్ట్ చేద్దామా? షో టైమ్ లో ఫస్ట్ ప్రశ్న, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది? ప్రశ్న మరొకసారి, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది? దీనికి సమాధానం పంపించవలసిన మా ఫోన్ నంబర్ 0402324-0852. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది ఈ సూపర్ హిట్ సాంగ్.

నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. మరి నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి ఏది? దీనికి చాలా మంది సమాధానాలు పంపించారండి. దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుండి, బిజిలి వెంకటేష్ శ్యామల ఆర్మూరు నుండి, రాధ బాలకృష్ణ నర్సంపేట నుండి, ఆదిలాబాద్ నుండి గంగారెడ్డి, అంకుషాపురం నుండి దోర్నాల సుదర్శన్, పద్మజ నాగకుమార్ హైదరాబాద్ నుండి, సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, అప్పలరాజు పెడన నుండి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట మండలం నుండి పంపించారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దోమ. ఇంకా చాలా మంది సరైన సమాధానం పంపించారు. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు తర్వాత ప్రశ్న, షో టైంలో తర్వాత ప్రశ్న వచ్చేసి, మనం తినే ఏ ఆహారమైనా కొన్ని రోజుల్లో పాడైపోతుంది. ప్రశ్న కరెక్ట్ గా వినండి. మనం తినే ఏ ఆహారమైనా కొన్ని రోజుల్లో పాడైపోతుంది, కానీ వేల సంవత్సరాలు గడిచినా అస్సలు పాడవని ఏకైక సహజ ఆహార పదార్థం ఏది? మనం తినే ఏ ఆహార పదార్థమైనా కొన్ని రోజుల్లో పాడైపోతుంది, కానీ వేల సంవత్సరాలు గడిచినా అస్సలు పాడవని ఏకైక సహజ ఆహార పదార్థం ఏది? దీనికి సమాధానాలు పంపించవలసిన మా ఫోన్ నంబర్ 0402324-0852. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది పోకిరి చిత్రం నుండి రంజిత్ సుచిత్ర.

మా శ్రోతలు చాలా తెలివైన వారు, ఇలా అడిగానో లేదో అలా సమాధానంలో వెల్లువ వచ్చేసింది. మరి వారిలో నుండి కొందరు, నోముల రమేష్ నాగోల్, కేవి రావు శ్రీనివాసరావు ఖైరతాబాద్ నుండి, ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, పున్న వెంకటేశం హేమలత నార్గట్పల్లి నుండి, శిల్ప చెంచల్గూడ నుండి, లతా పోచారం నుండి, కర సరస్వతి ఈశ్వర్ భానుమూర్తి రామశంకర్ నగర్ నుండి, శ్రీపతి బాబు బెంగళూరు నుండి, కరీంనగర్ జిల్లా అమ్మనగుడి నుండి భూమిదేని లక్ష్మీనారాయణ, అలాగే మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, అరుణ పద్మనాభం మల్కాజ్గిరి నుండి సరైన సమాధానాలు పంపించారు. నేను అడిగిన ప్రశ్న, మనం తినే ఏ ఆహార పదార్థమైనా కొన్ని రోజుల్లో పాడైపోతుంది, కానీ వేల సంవత్సరాలు గడిచినా అస్సలు పాడవని ఏకైక సహజ ఆహార పదార్థం ఏది అని. మరి దానికి సరైన సమాధానం వచ్చేసి తేనె. మీరు పంపించిన ఆన్సర్ కరెక్ట్, చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు, మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. అయితే ఈజిప్ట్ పిరమిడ్లలోని సమాధులను తవ్వినప్పుడు 3000 సంవత్సరాల నాటి తేనె కుండలు లభించాయట. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ తేనె ఇప్పటికీ సురక్షితంగా తినడానికి వీలుగా ఉంది. దీనికి కారణం తేనెలో తేమ శాతం చాలా తక్కువగా ఉండి సహజంగానే ఆమ్ల గుణాన్ని కలిగి ఉండటం వల్ల అందులో బ్యాక్టీరియా పెరగలేదు. కాబట్టి తేనె అంత తొందరగా పాడవదు. తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదో అందరికీ తెలిసిందే కదా. సో మరి తర్వాతి ప్రశ్నకి వెళ్దామా? తర్వాతి ప్రశ్న వచ్చేసి 1957 నాటి క్లాసిక్ సినిమా మాయాబజార్లోని లాహిరి లాహిరి లాహిరిలో పాట తెలుగులో ఎప్పటికీ మరవలేని మధుర గీతం. ఆ రోజుల్లో టెక్నాలజీ లేకపోయినా ఆ పాటను పగలు షూట్ చేసి రాత్రి వెన్నెల కురుస్తున్నట్లు చూపించారు. ఈ అద్భుతాన్ని సృష్టించిన ఆ సినిమాటోగ్రాఫర్ ఎవరు? సింపుల్గా అడగాలి అంటే మాయాబజార్ చిత్రంలోని లాహిరి లాహిరి లాహిరిలో పాటకు సినిమా ఆటోగ్రాఫర్ ఎవరు? మీరు సరైన సమాధానం పంపించవలసిన మా ఫోన్ నంబర్ 0402324-0852. మరి మీ అందరి కోసం వచ్చేస్తుంది బద్రీనాథ్ చిత్రం నుండి ఈ పాట.

బద్రీనాథ్ నుండి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చాలా మందే పంపించారు. లాహిరి మాయాబజార్ చిత్రం నుండి లాహిరి లాహిరి లాహిరిలో పాటను పాటకు సినిమా ఆటోగ్రాఫర్ ఎవరు? సో దీనికి సరైన సమాధానాలు పంపించిన వారు కేవీ రావు ఖైరతాబాద్ నుండి, సీతాదేవిక ఏసరావు నగర్ నుండి, సరస్వతి రాజేందర్ ధ్రువ, వృషాలి రాజలింగం గీత మద్దికుంట నుండి, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట నుండి, హైదరాబాద్ నుండి గణేష్ వేదవతి పంపించారు, దోర్నాల బాలరాజు హైదరాబాద్ వనస్థలిపురం నుండి, పంతాడు శ్రీనివాస్ మోరిపాలెం నుండి పంపించారు సరైన సమాధానం. దీనికి సరైన సమాధానం వచ్చేసి మార్కస్ బాట్లే. సో బ్రిటిష్ సంతతికి చెందిన మార్కస్ బాట్లే మాయాబజార్ చిత్రానికి విజువల్స్ అందించారు. ఎండ తీవ్రంగా ఉన్న మధ్యాహ్నం పూట చెన్నైలోని ఒక చెరువులో లైటింగ్ రిఫ్లెక్టర్లు, ప్రత్యేక లెన్స్ ఫిల్టర్లు ఉపయోగించి స్క్రీన్ పై చూపేటప్పుడు అది నడిరాత్రి వెన్నెలలా మాయ చేశారట. ఆ సాంగ్ చాలా బాగుంటుంది కదా. సో మరి తర్వాత మీకోసం వస్తున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఎంఎం కీరవాణి గారు హిందీ తమిళ సినిమాలకు సంగీతం అందించేటప్పుడు కీరవాణి అని కాకుండా వేరే పేర్లను వాడుతుంటారు, ఆ పేర్లు ఏంటి? ప్రశ్న మరొకసారి, ఎంఎం కీరవాణి గారు హిందీ తమిళ సినిమాలకు సంగీతం అందించేటప్పుడు కీరవాణి అని కాకుండా వేరే పేర్లను వాడుతుంటారు, ఆ పేర్లు ఏంటి? Yeah.

షో టైం వింటున్నారు. షో టైంలో నేను అడిగిన ప్రశ్న, ఎంఎం కీరవాణి గారు హిందీ తమిళ సినిమాలకు సంగీతం అందించేటప్పుడు కీరవాణి అని కాకుండా వేరే పేర్లను వాడుతుంటారు, ఆ పేర్లు ఏంటి? చాలా మంది సమాధానాలు పంపించారు, కాకపోతే అందరూ సగం సగం పంపించారండి. రెండు పేర్లు పంపించిన వారి పేర్లు ఆడపి సంతోష్ కుమార్ బెల్లంపల్లి, నేదునూరి కళ్యాణ్ చారి కల్వకుర్తి నుండి, దస్తగిరి సంధ్యా పొద్దుటూరు నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, పెడన నుండి అప్పలరాజు, మురహరి యశోద నిజామాబాద్ నుండి, కానుగల సాహితీ రమేష్ డొంకేశ్వర్ నిజామాబాద్ జిల్లా నుండి. మరి సమాధానం వచ్చేసి కీరవాణి గారు హిందీలో ఎంఎం క్రీమ్ అని, తమిళంలో ఆయన అసలు పేరు మరగాదుమని పేరుతో చలామణి అవుతారు.

జూలై చిత్రం నుండి అద్నాన్ సమీ పాడిన సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా. మరి షో టైంలో తరువాత ప్రశ్న, ప్రపంచంలో ఏ ప్రాంతంలో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది? ప్రపంచంలో ఏ ప్రాంతంలో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది? నేను అడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0402324 0852. మరి మీకోసం వచ్చేస్తుంది సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి ఈ సూపర్ హిట్ సాంగ్.

సుభాష్ చంద్రబోస్ చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట విన్నారు కదా. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలో ఏ ప్రాంతంలో 6 నెలలు పగలు 6 నెలలు రాత్రి ఉంటుంది అని. దానికి చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. వారిలో కొందరు చింతా శ్రీనివాస్, ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, వెంకటేశ్వర్ రాణి, దోర్నాల బాలరాజు వనస్థలిపురం నుండి, పున్న వెంకటేశం హేమలత నిమ్మోని గ్రామం నుండి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, నందిపేట నుండి మధుకర్, ఇందిరామూర్తి బోయిన్పల్లి నుండి, శిరీష ఆర్మూర్ నుండి, నిత్య సంతోష్ని కట్ల సుమలత, సతీష్ కొత్తగూడెం నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నుండి, రాజు ఉమా నిజామాబాద్ నుండి, అలాగే గంగు మహేందర్ నాగలక్ష్మి ఇల్లంతకుంట మండలం నుండి సరైన సమాధానాలు పంపించారు. సరైన సమాధానం వచ్చేసి ధ్రువ ప్రాంతాల్లో అండి, అంటార్కటిక. సో భూమి తన అక్షం మీద 23.5 డిగ్రీలు వంగి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దీనివల్ల ధ్రువ ప్రాంతాలు 6 నెలలు సూర్యుడికి దూరంగా మరో 6 నెలలు సూర్యుడి వైపు ఉంటాయి. అందుకే అక్కడ 6 నెలలు సూర్యుడు అసలు అస్తమించడు, మరో 6 నెలలు సూర్యుడు ఉదయించడు.

నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాలు పంపించిన వారు చోడవరపు నాగేశ్వరరావు రమాదేవి, అలాగే గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు, దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప జిల్లా నుండి వీరందరూ కూడా నేను అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం పంపారు.

అందరి పేర్లు చదవాలనే ఉన్నా సమయాభావం వల్ల అందరి పేర్లు చదవలేకపోవచ్చు. దానితో మనసు చిన్న పుచ్చుకోకండి. సాధ్యమైనంత వరకు అందరి పేర్లు చదవడానికే ప్రయత్నం

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 దాటి 30 సెకండ్లు. శక్తిశీలి వింటారు. ఒకవైపు కోట్ల రూపాయల వ్యాపారాన్ని నడిపే ధీరత్వం, మరొకవైపు భారతీయ కళలు డిజైన్లను ప్రపంచానికి చాటి చెప్పే సృజనాత్మకత. బిజినెస్ అంటే పురుషుల సామ్రాజ్యమే అనుకునే రోజుల్లోనే చక్కెర పరిశ్రమ లాంటి కష్టమైన రంగాన్ని తన చేతుల్లోకి తీసుకుని దాని స్వరూపాన్నే మార్చేసింది ఆ షుగర్ క్వీన్. ఇంతకు ఎవరామే? పారిశ్రామికవేత్తగా దేశ సరిహద్దులు దాటిన ఆ సామర్థ్యం వెనుక ఉన్న కథ ఏంటి? వ్యాపారంలో సక్సెస్ సాధిస్తూనే భారత ప్రభుత్వం నుండి అత్యున్నత పద్మశ్రీ పురస్కారాన్ని ఎలా అందుకున్నారు? ఒకవైపు సాంప్రదాయ పరిశ్రమ, మరొకవైపు గ్లోబల్ ఆర్ట్ ప్రపంచం, రెండింటినీ శాసించిన ఆ మహిళా శక్తి ఎవరు? తెలుసుకుందాం ఈనాటి మన శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

శక్తిశీలి వింటున్నారు. పుట్టి పెరిగింది కోయంబత్తూరులో, వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అయినా కేవలం కుటుంబ నేపథ్యాన్ని నమ్ముకోకుండా స్వశక్తితో ఎదిగారు. భారతదేశంలో మహిళా సాధికారతకు, పారిశ్రామిక ప్రగతికి ఆమె నిలువెత్తు నిదర్శనం. ఆమె మరెవరో కాదు, రాజశ్రీ షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అధినేత రాజశ్రీపతి గారు. 1992లో తండ్రి మరణించినప్పుడు రాజశ్రీ షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ బాధ్యతలు స్వీకరించి ఒక సాధారణ చక్కెర కర్మాగారంగా ఉన్న సంస్థను తన వ్యూహాత్మక ఆలోచనలతో అగ్రగామిగా మార్చారు. కేవలం చక్కెర ఉత్పత్తికే పరిమితం కాకుండా ఆల్కహాల్ పునరుత్పాదక ఇంధనం, బయోటెక్నాలజీ, సేంద్రియ ఎరువుల రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. సంక్షోభ సమయాలను సైతం అవకాశాలుగా మార్చుకున్న ఆమె లీడర్షిప్ స్కిల్స్ అమోఘం. రిస్క్ తీసుకోవడం అంటే భయం కాదు, అదొక అవకాశం అని నిరూపించిన శక్తిత్పత్తి ఆమె. తండ్రి స్థాపించిన వ్యాపారానికి వారసురాలిగా అడుగుపెట్టినా కేవలం వారసురాలిగా మిగిలిపోలేదు రాజశ్రీ గారు. అనతి కాలంలోనే సవాళ్లను అధిగమించి ఆ పరిశ్రమకు నాయకత్వం వహించారు. భారతదేశంలోని చక్కెర మిల్లుల అత్యున్నత సంస్థ అయిన ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ కు ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ పదవిని అధిరోహించిన మొదటి మహిళ రాజశ్రీ గారు కావడం విశేషం. సౌత్ ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ కు కూడా ఆమె సేవలందించారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరపడంలో, రైతులకు మేలు జరిగే విధానాలు రూపకల్పన చేయడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. వారి గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

శక్తిశైలి వింటున్నారు. రాశ్రీ గారు కేవలం ఫ్యాక్టరీలు లాభ నష్టాలు చూసుకునే బిజినెస్ ఉమెన్ మాత్రమే కాదు, ఆమెలో గొప్ప కళాహృదయం, డిజైన్ల పట్ల మక్కువ ఉన్నాయి. వ్యాపార ఒత్తిడిలోనూ ఆమె తన అభిరుచులను వదిలిపెట్టలేదు. భారతదేశంలో ఆధునిక కళలకు సమకాలీన డిజైన్ను ప్రోత్సహించడానికి కోయంబత్తూరులో కాంటెంప్లేంట్ ఆర్ట్ గ్యాలరీని స్థాపించారు. దేశ విదేశాల్లోనే

ఉత్తమ డిజైన్లను భారతీయ యువతకు పరిచయం చేయాలి అన్నది ఆమె తపన. వ్యాపారానికి క్రియేటివిటీ తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ఆమె నిరూపించారు. ఒక పారిశ్రామికవేత్తగా ఉంటూనే కళలను ఆదరించడం ఆమెలోని ప్రత్యేకత. ఆమె స్థాపించిన ఒక గొప్ప వేదిక గురించి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. రాజశ్రీ గారు దేశానికి అందించిన ఒక వినూత్నమైన వేదిక ఇండియా డిజైన్ ఫోరం. భారతదేశంలో డిజైన్ రంగానికి సరైన గుర్తింపు ప్రోత్సాహం అందించాలనే లక్ష్యంతో ఆమె ఈ

ఫోరంను ప్రారంభించారు. ఇది అంతర్జాతీయ డిజైనర్లు, ఆర్కిటెక్టులను, భారతీయ సృజనకారులను ఒకే చోటకు చేర్చే ఒక అద్భుతమైన గ్లోబల్ ప్లాట్ఫామ్. డిజైన్ అనేది కేవలం అందం కోసం మాత్రమే కాదు, అది దేశ ఆర్థిక వ్యవస్థను, జీవ ప్రమాణాలను మార్చే శక్తి అని రాజశ్రీ గారు బలంగా నమ్ముతారు. ఈ ఫోరం ద్వారా ఎందరో వర్ధమాన డిజైన్లకు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభిస్తున్నాయి. ఆమె ఆలోచన విధానం ఎంత ఆధునికంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.

శక్తిశైలిలో రాజశ్రీపతి గారి గురించి మాట్లాడుకుంటున్నాం. భారతీయ సాంప్రదాయ ఆయుర్వేద విజ్ఞానాన్ని ఆధునిక ప్రపంచానికి ప్యూర్ అండ్ లగ్జరీ రూపంలో అందించడంలో ఆమె కీలక భాగస్వామి. భారీ పరిశ్రమల నుండి సున్నితమైన సౌందర్య ఉత్పత్తుల రంగం వరకు ఆమె తన వ్యాపార సామర్థ్యాన్ని విస్తరించారు. ఒకవైపు చక్కెర ఫ్యాక్టరీలు నడుపుతూనే మరొక వైపు ప్రకృతి సిద్ధమైన ఆయుర్వేదాన్ని గ్లోబల్ బ్రాండ్గా మార్చడం రాజశ్రీ గారి బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. వారి గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

శక్తిశీలి వింటున్నారు. రాజశ్రీ గారి ప్రతిభ కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు, అంతర్జాతీయంగా కూడా ఆమె ఎన్నో గౌరవాలు అందుకున్నారు. ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆమెను గ్లోబల్ లీడర్ ఫర్ టుమారోగా గుర్తించింది. ప్రపంచ వ్యాప్తంగా లీడర్లను ప్రోత్సహించే ఐసిస్ హానర్ ఫెలోషిప్ ను ఆమె పొందారు. ప్రస్తుతం ఆమె ఈ ఫెలోషిప్ యొక్క ఇండియా చాప్టర్ హెడ్ గా ఉన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండస్ట్రీలో కూడా ఆమె కీలక పదవులను నిర్వహించారు. ఇవన్నీ ఆమె నాయకత్వ పటిమకు, గ్లోబల్ విజన్ కు దక్కిన అంతర్జాతీయ సాక్ష్యాలు. అయితే రాజశ్రీ గారి జీవితంలో ఇవన్నీ అంత సులువుగా రాలేదు. ఆవిడ ఈ ప్రయాణంలో ఎన్నో హెచ్చుతగ్గులు వచ్చాయి. పరిశ్రమలు నష్టాలు, మార్కెట్ పోటీ, ఆధిపత్య పోరు, ఇలా ఎన్ని సమస్యలు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ఓటమి అనేది ముగింపు కాదు, కొత్త దారికి ఆరంభం అని నమ్మారు. సవాళ్లు ఎదుర్కొనేటప్పుడు మనలోని అసలైన శక్తి బయటపడుతుంది అంటారు రాజశ్రీ గారు. సమస్యలను చూసి భయపడకుండా సమాధానంగా మారడమే ఒక శక్తిశీలి లక్షణం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. శక్తిశీలి వింటున్నారు. ఒక సాధారణ మహిళగా కెరీర్ ప్రారంభించి కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని నేడు దేశం గర్వించే పారిశ్రామికవేత్తగా ఎదిగిన రాజశ్రీ గారి ప్రయాణం మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం. షుగర్ ఫ్యాక్టరీల నుండి లగ్జరీ ఆయుర్వేదిక్ బ్యూటీ బ్రాండ్స్ వరకు ఆమె వేసిన ప్రతి అడుగు విజయం వైపే సాగింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలని, మనసుకు నచ్చిన కళలను అభిరుచులను ఎప్పటికీ వదులుకోకూడదు అని ఆమె జీవితం నేర్పుతుంది.

స్త్రీలు కేవలం గృహిణులుగానే కాదు, ప్రపంచాన్ని నడిపించే పారిశ్రామికవేత్తలుగా మారగలరని రాజశ్రీ నిరూపించారు. 2013లో ఆమె అందుకున్న పద్మశ్రీ అవార్డు ఆమె నిరంతర కృషికి దక్కిన గౌరవం. ఆమె ప్రయాణం అందరికీ ఒక పవర్ఫుల్ ఇన్స్పిరేషన్. ముఖ్యంగా

0: ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 3 గంటలు కావస్తోంది. వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సమయం 3 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని భవిష్యత్తును కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో పురుషుల డబుల్స్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్ లో మలేషియాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా రాష్టపతి మాట్లాడుతూ, దేశాన్ని జ్ఞానశక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికే నైపుణ్య రాజధానిగా తీర్చిదిద్దడమే నవభారత ప్రాధాన్యత అని ముర్ము తెలిపారు. నిబంధత కలిగిన ఉపాధ్యాయులే దేశ నిర్మాణంలో ముందుండే ప్రధాన శిల్పులని, మహిళల హక్కులు విద్యాభివృద్దికి సావిత్రిబాయి ఫూలే చేసిన విశేష కృషిని ఈ సందర్బంగా ముర్ము గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది ఉత్తమ పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ పురస్కారాలను ప్రదానం చేశారు.
1: द्वितीय राष्ट्रपति डॉक्टर सर्वपल्ली राधाकृष्णन की जयंती को शिक्षक दिवस के रूप में मनाकर हमारे देशवासी उनके प्रति एवं समस्त शिक्षक समुदाय के प्रति सम्मान व्यक्त करते हैं. जो समाज शिक्षकों का सम्मान करता है वो समाज सही अर्थ में प्रगतिशील होता है. शिक्षक के बीच आकर मेरे अंदर विद्यमान विद्यार्थी और शिक्षक दोनों ही जीवंत हो जाता है.
0: ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాసంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పురస్కార గ్రహీతల విశిష్ట సేవలను వివరిస్తూ రూపొందించిన లఘు చిత్రాలను కూడా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, విద్యాశాఖ సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకాంత మంజుదారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంతో పాటు వారి బాల్యాన్ని కూడా కాపాడడంలో మరింత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలతో సంభాషించిన సందర్బంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులతో తన సంభాషణకు సంబంధించిన ముఖ్య చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ మోదీ, ప్రతి విద్యార్థిలోని చిన్నారి మనస్తత్వాన్ని ఉపాధ్యాయులు ఎప్పుడు సజీవంగా ఉంచాలని, అందుకోసం వారు తమలోని బాల్యాన్ని కూడా కాపాడుకోవాలని ప్రధాని చెప్పారు. పిల్లల్లో వాస్తవమైన మార్పు రావాలంటే ఉపాధ్యాయులు కేవలం సిలబస్కే పరిమితం కాకుండా వారి జీవితంలో భాగం కావాలని మోదీ స్పష్టం చేశారు. ప్రధాన ఆరోగ్య సామాజిక సమస్యలను ప్రస్తావిస్తూ మోదీ, పిల్లల్లో విపరీతమైన స్క్రీన్ టైం పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. స్క్రీన్ వ్యసనాన్ని తగ్గించడానికి క్రీడలు, బహిరంగ కార్యకలాపాలు, సృజనాత్మక అభిరుచులను ప్రోత్సహించడం ప్రభావవంతమైన మార్గాలని ప్రధానమంత్రి సూచించారు.
2: स्क्रीन टाइम अब एक प्रकार का एडिक्शन है. मेरे मन में एक विचार आता है, या तो वो बच्चा खेल कूद के अंदर बहुत रुचि लेने लग जाएगा. खेल कूद मतलब वो वीडियो गेम नहीं, मैंने एक्चुअली मैदान में वो खेलना, तो धीरे धीरे वो उसमें से बाहर आ सकता. और ऐसे में क्रिएटिविटी की तरफ हम बच्चों को जितना ज्यादा जोड़ेंगे, और हमने ऐसे कुछ न कुछ कार्यक्रमों को आदत बनानी चाहिए.
0: ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్తును జ్ఞానం, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం

0: తీర్చిదిద్దుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా పోస్ట్ లో వీడియో సందేశాన్ని పంచుకుంటూ మంత్రి, గొప్ప విద్యావేత్త తత్వవేత్త ఉపాధ్యాయులైన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ కు నివాళులర్పించారు. రాధాకృష్ణన్ ఒక దూరదృష్టి గల ఉపాధ్యాయులని, బోధన పట్ల ఆయన చూపిన అంకితభావం, అందించిన సేవలు నేటికీ అందరికీ స్పూర్తిదాయకమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి నిరంతరం శ్రమిస్తున్న ఉపాధ్యాయులను సత్కరించడానికి ఉపాధ్యాయ దినోత్సవం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ప్రహ్లాద్ జోషి తెలిపారు.
1: इस पर सम्मानित किए जा रहे हैं बयासी शिक्षकों में स्कूल शिक्षण से 48, उच्च शिक्षण से 21 और कौशल विकास एवं उद्यमिता मंत्रालय से 13 शिक्षक शामिल है. लेकिन यह सम्मान केवल उन शिक्षकों के तक सीमित नहीं है, यह देश के 1,03,00,000 से अधिक शिक्षकों का प्रतिनिधित्व करता है जो हर दिन लगभग 25 करोड़ विद्यार्थियों तक శిక్షణ పంచాతా.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ హెచ్వడి ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు పాల్గొంటారు. ఢిల్లీ విశ్వవిద్యాలయ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటిగా, వాణిజ్యం, ఆర్థిక శాస్త్రం, మేనేజ్మెంట్ రంగాల్లో ప్రముఖ అభ్యాస కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త దాత సర్ శ్రీరామ్ ద్వారా 1926లో స్థాపించబడిన ఈ కళాశాల ఒక శతాబ్ది కాలంలో ఎంతో మంది పండితులు, నిపుణులు, పాలనాధికారులు, పారిశ్రామికవేత్తలు, విధానకర్తలు, దేశ నిర్మాణకర్తలను తీర్చిదిద్దింది. సమాజం పునాదిని బలోపేతం చేయడంలో ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అందించిన సేవలను దేశం గర్విస్తున్న తరుణంలో ఈ శతాబ్ది వేడుకలు ఉపాధ్యాయ దినోత్సవం రోజున జరగడం విశేషం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కేంద్రంగా నిలిచే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తుందని తెలిపారు. అన్ని రకాల క్రీడలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ఆధునిక క్రీడా సౌకర్యాలు, పరికరాల తయారీకి భారత్ ప్రధాన కేంద్రంగా మారుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ టోర్నమెంట్లో భూటాన్, బ్రిటన్, చైనా, బంగ్లాదేశ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, అమెరికా సహా మొత్తం 19 దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటున్నారని మంత్రి వెల్లడించారు. అలాగే 2030 కామన్వెల్త్ గేమ్స్ కు శతాబ్ది ఉత్సవ వేదికగా అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశాన్ని కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ నెల 26వ తేదీన జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక ఉన్నత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ నెల 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు జరగనున్న జనరల్ డిబేట్ మధ్యాహ్న సెషన్లో జయశంకర్ పాల్గొంటారు. హర్ముజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా పెరుగుతున్న ఆహార, ఇంధన ధరలతో పాటు భౌగోళిక, రాజకీయ సంఘర్షణలు, పెరుగుతున్న ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఈరోజు స్వచ్ఛతా హీ సేవా 2026 సంసిద్ధతపై సమీక్షించేందుకు జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ పలువురు ఉన్నతాధికారులతో అంతర్ మంత్రిత్వ శాఖల వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఎడిషన్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన భారత్ నిర్మించాలనే లక్ష్యంతో ప్రచారం ప్రారంభించనున్నట్లు సామాజిక మాధ్యమ పోస్టులో మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పౌరులందరూ భాగస్వాములై స్వచ్ఛతా హీ సేవను నిజమైన ప్రజా ఉద్యమంగా మార్చాలని ఆయన పిలుపునిచ్చారు. బ్యాడ్మింటన్లో షెంజన్ వేదికగా జరుగుతున్న చైనా మాస్టర్స్ టోర్నమెంట్లో ఈ రోజు జరిగే పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి, మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రియాన్ అయూబ్, టాన్ వీ కియంగ్ జోడితో తలపడతారు. నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ జోడిపై భారత జంట విజయం సాధించింది. ఈ విజయంతో సాత్విక్, చిరాగ్ జంట వరుసగా 4వసారి చైనా మాస్టర్స్ సెమీఫైనల్కు చేరుకున్నారు. నేపాల్లో వరద ప్రభావిత త్రిశూలి బజార్ ప్రాంతం నుండి 5 ఏళ్ల బాలుడితో సహా మరో 3 భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం 169 మంది భారతీయులను సురక్షితంగా రక్షించారు. నిన్న న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా 275 మంది భారతీయ పౌరులు

ఆచూకీ తెలియకుండా ఉందని చెప్పారు. ఉత్తరప్రదేశ్ లో పలు జిల్లాల్లో వరద బీభత్సంతో అతలాకుతలమవుతున్నాయి. అయోధ్య, వారణాసి, అజాంగఢ్, బల్లియా, గోరఖ్పూర్, లఖీంపూర్ కేరి, చిత్రకూట్, బారంబాకి సహా రాష్టంలోని 26 జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక పునరావాస చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ది చెందిన సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపాధ్యాయులు టెక్స్ట్ బుక్లను దాటి విద్యార్థుల బాల్యాన్ని, భవిష్యత్తును కూడా కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, నిరంతరం శ్రమించే ఉపాధ్యాయులను గుర్తు చేసుకునేందుకు ఉపాధ్యాయుల దినోత్సవం ఒక గొప్ప సందర్భమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ये गाना कहता है ऐसी भी बातें होती हैं और दीपाली की जिंदगी में ऐसी ही बातें हो गई थी। गाना वापस लौट गया था
1: बिल्कुल। बॉम्बे टॉकीज कार्यक्रम में अभी आप सुन रहे थे जानी मानी।
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం శ్రోతలు, ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం. శ్రోతలకు ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మన జీవితానికి అక్షర జ్ఞానాన్ని అందించి, మనలోని ప్రతిభను గుర్తించి, మన భవిష్యత్తుకు బాటలు వేసే మహనీయులు ఉపాధ్యాయులు. అందుకే గురువు స్థానం మన జీవితంలో ఎప్పటికీ ప్రత్యేకమే. భారతదేశంలో ప్రతి సంవత్సరం

సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈరోజు భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, ఉపాధ్యాయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. మనకు విద్యను మాత్రమే కాదు జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పిన ప్రతి గురువుకు ఈ సందర్భంగా హృదయపూర్వక వందనాలు తెలియజేద్దాం. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో. ముందుగా స్టూడెంట్ నెంబర్ 1 ఈ చిత్రం కోసం సంగీతం సమకూర్చింది, పాడింది MM కీరవాణి, గీతరచన చేసిన వారు చంద్రబోస్.

పాడిన కమలం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం ఇళయరాజా.

0: ಆಕೆಟ ತಕತೆ ಹಿತತು ಆಕೆಟ ತಕತೆ ಹಿತತು ಎತ್ತು ತೆತೆ ಹಿತತು ಕತೆ ಹಿತತೆ ಹಿತಾಂ ಕತೆ ಹಿತತ ದಿಗಣತ ಧಿಂ ಧಣ್ಣತ್ತ ಧಿಮ್ಮಿತೈ ಧಣ್ಣತ್ತ ಜಣುತಾಂ ಛಣ್ಣುತ್ತ ಧಿಮ್ಮಿತಾಂ ಧಿಮ್ಮಿತ ಕಿಟ್ಟ ತಾಂ ಧಣತ ಧಿಮಿತಾಂ ಧಣತ ಜಣುತೈ ಛಣುತ ಧಿಮಿತೈ ಧಿಮಿತ ಕಿಟ ತಾಂ ಛಣುತ ಧಿಮಿತ ತೈ ಛಣುತ ಧಿಮಿತ ದಧಿಂ ಧಣತ ಛಣುತ.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, దూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
3: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
2: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
4: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట శ్రీరామదాసు. ఈ చిత్రం కోసం మధు బాలకృష్ణ, చిత్ర, రామాచారి పాడిన పాట. రామదాసు కీర్తన, సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
3: శ్రోతలు, చిత్రసీమ వింటున్నారు. తర్వాత పాట స్వాతి కిరణం. ఈ చిత్రం కోసం వాణి జయరాం పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం కెవి మహదేవన్.

తర్వాత పాట సరిగమలు. ఈ చిత్రం కోసం కేజీ యేసుదాస్ చిత్ర పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం బొంబాయి రవి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, రూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటి, ఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి

0: కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
1: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట నా ఆటోగ్రాఫ్. ఈ చిత్రం కోసం కేకే పాడిన పాట, చంద్రబోస్ గీత రచన, సంగీతం ఎంఎం కీరవాణి.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
3: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
2: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
3: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
2: వేరే మార్గాల కోసం వెతకండి,
3: ఆకాశవాణిని సంప్రదించండి.
2: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
4: శ్రోతలు, ఎఫ్ఎంఐ 103.5 మెగా హెడ్స్ పై చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట ఆరాధన. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీత రచన, సంగీతం ఇళయరాజా.

వందే మాతరం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం చక్రవర్తి.

తీన్మార్ ఈ చిత్రం కోసం శ్రీరామచంద్ర పాడిన పాట, రెహమాన్ గీత రచన, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి, నువ్వే కావాలి. ఈ చిత్రం కోసం జయచంద్రన్ చిత్రపడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం కోటి

0: మీరు విన్న ఈ పాటతో చిత్రసీమ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు దేశభక్తి గీతం వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 6:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Give your family a secure life with Rural Post Life Insurance. RPLI Life Insurance Policies. Contact your nearest post office today or log on to indiapost.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఇవటూరి జయచంద్ర. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు, ప్రభుత్వ పాఠశాలల్లో 85,000 మంది విద్యార్థులు చేరడానికి ఉపాధ్యాయులపై ప్రజలకున్న నమ్మకమే కారణమని.

0: తెలిపారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషిద్ధ జాబితాలో చేర్చడమే కాకుండా భూ రికార్డులను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్వాల్ట్ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 7న తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వ్యవసాయ సమస్యలు, గ్రామీణ ప్రాంతాల సంక్షోభంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు రైతు పొలికేక నిరసన కార్యక్రమంలో విమర్శించారు. ఇప్పుడు వార్తల వివరంగా. అభివృద్ధి చెందుతున్న ఉన్నత విద్యాధోరణులకు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు నిరంతరం సంస్కరణలు చేపట్టాలని, పరిశోధన ఆవిష్కరణలకు ప్రాధాన్యతనివ్వాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రచురించిన ఉపాధ్యాయ దినోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తూ విద్యావేత్తలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని, ప్రభుత్వ పాఠశాలల్లో 88,000 మంది విద్యార్థులు చేరడానికి ఉపాధ్యాయులపై ప్రజలకున్న నమ్మకమే కారణమని కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. పరిపాలనాపరమైన సమస్యలను ప్రస్తావిస్తూ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు, బదిలీలు, పీఆర్సీల పరిష్కారాన్ని ఆయన ప్రస్తావించారు. మిగిలిన సమస్యలను 2 ఏళ్లలోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్ విద్యలో మార్పులకు సంబంధించిన వదంతులను ఆయన ఖండించారు. నైపుణ్యాలు, ఆవిష్కరణలు, విద్యా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
1: 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం బాధ్యత చేపట్టే నాటికి విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రం యొక్క జాతీయ సగటున 28వ స్థానంలో ఉండే, సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి ఈనాడు 17వ స్థానానికి మనము అభివృద్ధి సాధించినము అని అంటే ఈ టీచర్ల వల్లనే అది సాధ్యమైంది.
0: అంతకుముందు స్థానిక పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ అనుబంధ ఓటర్లను తొలగించడం ద్వారా బీజేపీయేతర రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సమీకృత సవరణను దుర్వినియోగం చేస్తోందని ముఖ్యమంత్రి ఆరోపించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ 113 మంది ఉత్తమ విద్యా ఉపాధ్యాయులను సత్కరించారు. అబిట్స్లోని స్టాన్లీ గర్ల్స్ హైస్కూల్లో జరిగిన జిల్లా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంకలతో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ ఉపాధ్యాయ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుండి హైదరాబాద్ ఐఐటి అధ్యాపకుడు, కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కీర్తిచంద్ర సాహు ఈరోజు అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుండి ప్రశంసలు ఆయన పొందారు. ప్రొఫెసర్ సాహు వివిధ ఎత్తులలో వర్షపు బిందువుల ఆకారం, పరిమాణ పంపిణీలపై చేసిన పరిశోధనలు వర్షపాత అంచనాను మెరుగుపరచడానికి దోహదపడతాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని నేడు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తమ ఉపాధ్యాయుడు కల్వల ప్రకాష్ రాయుడిని మోత్కూరులో సన్మానించి విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో అధ్యాపకులు ఎనలేని పాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ దార్శనికతను అనుసరిస్తూ తెలంగాణలో నిర్వహించిన కులగణన సర్వే జాతీయ నమూనా అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీడబ్ల్యూసీ సభ్యుడు కొప్పుల రాజు అన్నారు. గాంధీభవన్లో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జాతీయ జనాభా లెక్కల నుండి ఓబీసీల గణనను మినహాయించినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 50% రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా అధికారులతో కలిసి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై డాక్టర్ సల్వేపల్లి రాధాకృష్ణన్కు ఘన నివాళులు అర్పించారు. భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దే బాధ్యత గల సామాజిక మార్గదర్శకులుగా ఉపాధ్యాయులను ఆమె ప్రశంసించారు. ప్రైవేట్ భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చారన్న ఆరోపణలపై బీజేపీ నిర్వహించిన నిరసనలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. భూ రికార్డులను దుర్వినియోగం చేస్తూ రియల్ ఎస్టేట్ లావాదేవీలను పెంచడం, ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలో విఫలమవడం వంటి అంశాలపై ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. నిషేధిత జాబితా నుండి అన్ని చట్టబద్దమైన ప్రైవేట్ ఆస్తులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ భూ యజమానుల హక్కులను పరిరక్షించడానికి తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. ప్రైవేట్ భూములను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చినందుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందిరా పార్క్ లో బీజేఎల్

0: బీజేపీ నాయకుడు అలేటి మహేశ్వరరెడ్డి నేతృత్వంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వాణిజ్య ప్రయోజనాలకై హైడ్రా సెక్షన్ 22A విధానాల దుర్వినియోగం రాజకీయ ఓటమికి దారితీస్తుందని హెచ్చరించారు. టీసీఎస్ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ తో దేశంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ క్యాంపస్ ను హైదరాబాద్ లో స్థాపించేందుకు ఒప్పందం జరిగినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశం అనంతరం 250 ఎకరాల్లో 1 GW సామర్థ్యం గల ఈ కేంద్రాన్ని నిర్మించడానికి 70,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ సందర్భంగా 7,000 ఉద్యోగాలను సృష్టించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది. హరిత శక్తిని, అధునాతన కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తూ హైదరాబాద్ ను ప్రపంచ ప్రఖ్యాత ఏఐ కేంద్రంగా ఈ సంస్థ నిలబెట్టనున్నది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి 7 సెప్టెంబర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దుబ్బాక జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు రైతు పొలికేక నిరసనకు నాయకత్వం వహించారు. గ్రామాల దుస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శిస్తూ దుబ్బాకలో ఈ ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కరువులను సృష్టిస్తోందని, విద్యుత్ సరఫరాను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సిరిసిల్ల కరీంనగర్ లోని పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన అత్యంత విలువైన భూములను దుర్వినియోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ, GO 97 రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సిరిసిల్లలో నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించి సంఘీభావం తెలిపారు. 65 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 18,250 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 1 అక్టోబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 8,283 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 17.87 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న 3 హ్యామ్ రోడ్డు పనులకు మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్తో కలిసి శంకుస్థాపన చేశారు. 19.35 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులు గ్రామీణ మౌలిక సదుపాయాలు, రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంగా చేపట్టనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గేతే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దుమలలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల జీవితాలను నడిపించడంలో ఉపాధ్యాయుల కీలక పాత్రను ప్రశంసించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులో సింఫనీ పార్క్ హోమ్స్ కాలనీలో ఎంపీ రఘునందన్ రావు సెక్షన్ 22A నిషేధిత సంబంధిత సమస్యల గురించి ఆందోళనకు సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధ్యాయులే విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని కొడంగల్లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలల్లో 88,000 మంది విద్యార్థులు చేరటానికి ఉపాధ్యాయులపై ప్రజలకు ఉన్న నమ్మకమే కారణమని ఆయన అన్నారు. ప్రైవేటు భూములను సెక్షన్ 22A నిషిద్ధ జాబితాలో చేర్చడమే కాకుండా భూ రికార్డులను దుర్వినియోగం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ముందుగా ఈ పూట ప్రసారం చేసే కార్యక్రమాల వివరాలు. 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అర్షం, రాధా మరియు బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కిశోర బాలికలు, మహిళా రైతులకు ఆహార సమతుల్యత ఈ అంశంపై వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ అరుణ్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త హర్షం సదానందం. అనంతరం పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై శాయంపేట మండలం మైలారం గ్రామ రైతు, మహిళా రైతు శ్రీమతి సారక్క గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త హర్షం సదానందం. 7:45 ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 బాల్ బై బాల్ కామెంటరీ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 9:00 న్యూస్ at 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం ఢిల్లీ. 9:15 నుండి 11:45 వరకు బాల్ బై బాల్ కామెంటరీ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఇక రేపు 6/9/2026 ఆదివారం ప్రసారం చేసే కార్యక్రమంలోని కొన్ని ముఖ్యాంశాలు. ఉదయం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:00 జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయ తరంగిణి ఈ కార్యక్రమంలో సంసారం కథానిక శ్రీ వరిగొండ కాంతారావు గారి సమర్పణ, అనంతరం వాళ్ళెవ్వరు కథానిక వింటారు శ్రీమతి సింగరాజు రమాదేవి గారి సమర్పణ. 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 8:30 హలో మనోరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:30 చిన్నారి లోకం, 10:00 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ వింటారు, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ, 15:00 నాటకం హైదరాబాద్ కేంద్రం నుండి, ఇక సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ఢిల్లీ, 6:25 సమాచార దర్శిని, 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారం అవుతుంది, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:45 చిత్రసీమ, 9:00 న్యూస్ ఎట్ 9 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ఢిల్లీ, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం, ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు మధుర గీతాలు ఆపాత మధురాలు వింటారు. ప్రసార విశేషాలు విన్నారు.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
2: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
1: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
2: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
1: వేరే మార్గాల కోసం వెతకండి,
2: ఆకాశవాణిని సంప్రదించండి.
1: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ, మీ వ్యాపారానికి సరైన వేదిక.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
4: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
3: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
4: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే,
3: వేరే మార్గాల కోసం వెతకండి,
4: ఆకాశవాణిని సంప్రదించండి.
3: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
5: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
6: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
5: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
7: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
8: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
7: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
8: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
7: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
8: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
7: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
8: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
7: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142, 9182986142.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
10: సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో హర్షం, రాధ మరియు బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
9: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి

ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, దూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSC.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

కొత్త సీరగట్టుకోని కొడుకు రంగన్నెత్తుకోని కొత్త కొండకు నేనే పోతెను నిలవంక రాజగండ సిలకలని.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: ఉట్టి మీదను మేనత్త కొడుక ముచ్చట ఆడుకుంట పోదాము. మేనత్త కొడుక
1: గంగవ చీతుంగమునిగే, గంగవ చీతుంగమునిగే, ఎట్లా పోదాం సత్యభామ మూడు పాయల ఉట్టి మీదను. మేనత్త కొడుక ముచ్చట ఆడుకుంట పోదాము. మేనత్త కొడుక
0: దున్న పోదల నగడి గట్టి, దున్న పోదల నగడి గట్టి.

మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.

0: ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో అర్షం, రాధ మరి బృందం ఆలపించిన జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం వింటారు.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 1748 జూనియర్ ఇంజనీర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం ఇంకా తదితర విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి డిప్లొమా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ సంబంధిత విభాగాల్లో పూర్తి చేసి ఉండాలి. ఉద్యోగానుభవం కూడా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు 2026 ఆగస్టు 1 నాటికి, ఉద్యోగాన్ని బట్టి 30 నుండి 32 మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ssc.gov.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 నవంబర్. మరొక ఉద్యోగ సమాచారం. భారతీయ రైల్వేలో జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీలను దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే జోన్లలో భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్ జోన్లో 111 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 4029 ఖాళీలు. ఈ ఖాళీలను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, స్టోర్ విభాగం

0: విభాగాల్లో భర్తీ చేయనున్నారు. ఉద్యోగాన్ని బట్టి అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో డిప్లొమా లేదా బ్యాచులర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 2027 జనవరి 1 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ rrbapply.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 15, 2026. మరొక ఉద్యోగ సమాచారం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. మ్యాథ్స్, ఇంగ్లీషు, స్థానిక భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఏపీ, తెలంగాణకు చెందిన వారైతే తెలుగు సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10వ తరగతిలో ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. 10వ తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్ కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ indianpost.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 21, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ IBPS రీజనల్ రూరల్ బ్యాంకుల్లో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ 15 ద్వారా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 13,706 గ్రూప్ ఏ ఆఫీసర్లు, గ్రూప్ బి ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో బ్యాచులర్స్ డిగ్రీ, సిఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. స్కేల్ 1 ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 30 ఏళ్ల మధ్య, స్కేల్ 2 ఆఫీసర్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 21 నుండి 32 ఏళ్ల మధ్య, స్కేల్ 3 ఆఫీసర్ ఉద్యోగానికి 21 నుండి 40 ఏళ్ల మధ్య, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థుల వయసు 18 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి. పోస్ట్ ని అనుసరించి ప్రిలిమ్స్, రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూ, చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ibps.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 29, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యమనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో జరిగిన జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు 2026 ప్రధానోత్సవంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన సమాన అవకాశాల ఆశయాలను నెరవేర్చడానికి విద్య అత్యంత సమర్థవంతమైన సాధనమని ముర్ము చెప్పారు. ఉపాధ్యాయుల కృషి వల్లే ప్రాథమిక పాఠశాలల్లో డ్రాపౌట్ రేటు దాదాపు తగ్గడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
1: हमारे संविधान में निहित अवसर की समानता के आदर्शों को कार्य रूप देने का सबसे प्रभावी माध्यम शिक्षा है. हमारे देश में प्राइमरी स्कूल ड्रॉप आउट रेट 12 वर्षों पहले लगभग 4.5% था. अब ये ड्रॉप आउट रेट नहीं के बराबर है. ये उपलब्धि शिक्षकों

0: के प्रयासों से संभव हो सकी है। इस राष्ट्रीय सफलता के लिए मैं सभी शिक्षकों को बहुत बहुत बधाई देना चाहूंगा।
1: భారత్ ను విజ్ఞాన శక్తిగా నిలపడంతో పాటు ప్రపంచానికి స్కిల్ క్యాపిటల్ గా తీర్చిదిద్దడమే దేశ ప్రధాన ప్రాధాన్యత అని రాష్టపతి ముర్ము స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పాఠశాల విద్య పునాది లాంటిదని, ప్రాథమిక స్థాయిలోనే పిల్లల మేధో శారీరక నైతిక వికాసంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళల విద్యా హక్కుల కోసం కృషి చేసిన సావిత్రిబాయి ఫూలే సేవలను రాష్టపతి స్మరించుకున్నారు.
0: प्रशिक्षकों के योगदान को राष्ट्रीय स्तर पर मान्यता दी गई है। देश के विकास में एकेडमिक एक्सेलेंस, स्किल डेवलपमेंट और एंटरप्रेन्योरशिप का बहुत अधिक महत्व है। भारत को नॉलेज सुपर पावर बनाने के साथ साथ स्किल कैपिटल ऑफ द वर्ल्ड के रूप में स्थापित करना हमारी राष्ट्रीय प्राथमिकता में से शामिल है।
1: ఈ కార్యక్రమంలో భాగంగా 27 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన 48 మంది పాఠశాల ఉపాధ్యాయులకు రాష్టపతి జాతీయ అవార్డులను ప్రదానం చేశారు. వీటితో పాటు ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన మరో 21 మంది అధ్యాపకులకు కూడా అవార్డులు అందజేశారు. ఈ వేడుకల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రులు జయంత్ సింగ్, డాక్టర్ సుకంద మంజుదార్తో సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్టపతి ద్రౌపది ముర్ము రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో పంచుకున్నారు. మానవాళిని తీర్చిదిద్దడం, స్వతంత్ర ఆలోచన విధానాన్ని, జిజ్ఞాసను ప్రోత్సహించడం వంటి బోధనలో బాధ్యతను ఈ వ్యాసం తెలియజేస్తుందని మోదీ పేర్కొన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి, పునరుద్ధరించుకోవడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వార్షిక చరిత్ర పురస్కార ప్రధానోత్సవంలో మంత్రి ప్రసంగిస్తూ, వలసవాద విముక్తి అంటే చారిత్రక జ్ఞానాన్ని విస్తరించడం, మరిన్ని భాషలను తీసుకురావడం, దేశ చరిత్రను విశ్లేషించడంలో నిపుణుల బృందాలకు అవకాశం కల్పించడమని సీతారామన్ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఉపరాష్టపతి చారిత్రక, సామాజిక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో సందర్శించడంతో పాటు పలు విద్యా, సాంస్కృతిక, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొదటి రోజు ఉపరాష్టపతి అస్సాంలోని గౌహతిలో గతంలో కన్యా మహావిద్యాలయంగా పిలువబడిన గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలకు హాజరవుతారు. అనంతరం గౌహతిలోని శ్రీమంత శంకరదేవ హెల్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు. మేఘాలయలోని షిలాంగ్లో సోసోధామ్ ఆడిటోరియంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి ఉపరాష్టపతి హాజరవుతారు. సెప్టెంబర్ 8వ తేదీన ఉపరాష్టపతి ఇంపాల్ను సందర్శిస్తారు. మొయిరాంగ్లోని ఐఎన్ఏ మ్యూజియం, యుద్ద స్మారక చిహ్నాన్ని, అలాగే ఇంపాల్లోని సైనిక పాఠశాలను ఉపరాష్టపతి సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. విభేదాలను సామరస్యంగా పరిష్కరించడం, చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసే విధానాల ప్రాముఖ్యతను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈరోజు తెలియజేశారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో భాగంగా ప్రధాన న్యాయమూర్తి ఈరోజు బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధి బృందాలను ఉద్దేశించి ప్రసంగించారు. సకాలంలో న్యాయం అందించడం, సమస్యకు పరిష్కారం చూపడం అవసరమని ఆయన చెప్పారు. ఎలాంటి వివక్ష, అడ్డంకులు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పరిశోధకులకు ప్రవేశం కల్పించే అత్యంత ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద విశ్వవిద్యాలయం ఒకప్పుడు ఎలా ఉండేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ రోజు జరిగిన సమావేశంలో బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు అధ్యకుడు లూయిస్ ఎడ్సన్ ఫ్రాన్చిన్, చైనా ప్రధాన న్యాయమూర్తి జాంగ్ జున్ తదితరులు కూడా ప్రసంగించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన మెంటల్ హెల్త్ ఆఫ్ యంగ్ ఇండియా సదస్సులో ప్రసంగించారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని, అది వారి పనితనంతో పాటు జీవన ప్రమాణాలతో కూడి ముడిపడి ఉంటుందని చెప్పారు. దేశ జనాభాలో 4వ వంతు ఉన్న యువత, కౌమార దశలో వారి ఆరోగ్యమే భవిష్యత్తులో భారత ప్రగతి దిశను నిర్ణయిస్తుందని మంత్రి చెప్పారు. ఈ వయస్సు వారిలో మానసిక సమస్యలు వేగంగా పెరగడం తీవ్ర ఆందోళనకరమని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని వేగవంతం చేసిందని వెల్లడించారు. పౌరులందరికీ 24 గంటలు ఉచితంగా మానసిక ఆరోగ్య సలహాలు అందించేందుకు టెలిమానస్ హెల్ప్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి వివరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గోవాలో పర్యటిస్తారు. అమిత్ షా అధ్యక్షతన హోంమంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన గోవా సంబంధిత అంశాలపై రేపు సమావేశం జరగనుంది. అనంతరం అమిత్ షా మత్తు పదార్థాల అంశంపై నిర్వహించే విలేకరుల సమావేశంలో

0: పాల్గొంటారు. రేపు సాయంత్రం అటల్ భవన్ వద్ద నూతనంగా నిర్మించిన బీజేపీ రాష్ట కార్యాలయ భవనాన్ని అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే పార్టీ రాష్ట కోర్ కమిటీ సమావేశానికి కూడా అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. బొగ్గు లిగ్నేట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన 37,500 కోట్ల రూపాయల పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవి అసత్యమైనవని, గడువుకు ముందే అంచనా వేసేలా ఉన్నాయని స్పష్టం చేసింది. మొదటి విడత దరఖాస్తుల గడువు సోమవారం వరకు అందుబాటులో ఉంటుందని, ఆ గడువు ముగిసిన తర్వాతే మొత్తం దరఖాస్తుల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలియజేసింది. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తాల్చేర్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఎన్టీపీసీ సంస్థలు తమ దరఖాస్తులను సమర్పించినట్లు వాటాదారుల ద్వారా సమాచారం అందిందని మంత్రిత్వ శాఖ వివరించింది. అందువల్ల ఈ పథకానికి దరఖాస్తుదారులు ఎవరూ లేరు అని ప్రచారం చేయడం అవాస్తవమని పేర్కొంది. కేరళలోని త్రిశూర్లో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 8 మంది కళాశాల విద్యార్థుల కుటుంబాలకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఐ ప్రగాఢ సానుభూతులు తెలియజేసింది. తమిళనాడులోని దిండిగల్ నుంచి వస్తున్న విద్యార్థుల కారు రోడ్డు నిర్మాణ పనులు, ట్రాఫిక్ మళ్లింపు పనులు జరుగుతున్న ప్రాంతంలో నిలిపి ఉంచిన ఒక ట్రక్ను ఢీకొట్టింది. కాగా ఈ ఘటనకు ముందే ఆ ప్రదేశంలో సమగ్ర భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసినట్లు ఎన్హెచ్ఐ స్పష్టం చేసింది. ప్రమాదానికి కొద్దిసేపటి ముందు వాహనం అధిక వేగంతో ప్రయాణించిందని, అదే సమయంలో హైస్పీడ్ లేన్లో ఒక ట్రక్ నిబంధనలకు విరుద్దంగా నిలిపి ఉంచిందని ప్రాథమిక సీసీటీవీ దృశ్యాలు సూచిస్తున్నాయి. పోలీసులు, ఇతర సంబంధిత అధికారులు చేపట్టిన విచారణకు పూర్తి సహకారం అందిస్తామని కూడా ఎన్హెచ్ఐ ప్రకటించింది. నేపాల్లో ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1344 చేరుకుంది. 8 జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతుండగా ఇప్పటి వరకు 13,000 మందికి పైగా బాధితులను సురక్షితంగా రక్షించారు. కాగా దాదాపు 5,000 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. నువాకోట్ జిల్లాలో 4 అంతస్తుల భవనం శిథిలాల కింద 10 రోజుల పాటు చిక్కుకుపోయిన 60 ఏళ్ల వృద్ధురాలిని సహాయక బృందాలు ప్రాణాలతో బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించాయి. తీవ్రంగా దెబ్బతిన్న శరీర భాగాలు వల్ల లభ్యమవుతున్న మృతదేహాలను గుర్తించేందుకు నేపాల్ ప్రభుత్వం డిఎన్ఏ పరీక్షలను ప్రారంభించింది. ఇప్పటి వరకు కేవలం 96 మృతదేహాలను మాత్రమే గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నాణ్యమైన విద్య ద్వారానే వికసిత్ భారత్ కల సాధ్యమవుతుందని, ఉపాధ్యాయులను గౌరవించే సమాజమే నిజమైన ప్రగతిశీల సమాజమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. శాసనాలు, సముద్ర వాణిజ్యం నుండి గణిత శాస్త్రం వరకు భారత్ తన సొంత వారసత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. మానసిక ఆరోగ్యం అనేది ఒక వ్యక్తి సమగ్ర ఆరోగ్యంలో అత్యంత కీలక భాగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. బొగ్గు లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ప్రోత్సాహం కోసం రూపొందించిన పథకానికి ఎటువంటి దరఖాస్తులు రాలేదంటూ వెలువడుతున్న నివేదికలను బొగ్గు మంత్రిత్వ శాఖ ఖండించింది.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, కిసాన్ వాణి, వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదేలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801 5551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. 16 నెలల నిజం.
1: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 1801 5551 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో కిశోర బాలికలు

0: మహిళా రైతులకు ఆహార సమతుల్యత ఈ అంశంపై వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ అరుణ్ జ్యోతి గారితో పరిచయకర్మ వింటారు పరిచయకర్త హర్షం సదానందం. అనంతరం పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై శ్యాంపేట మండలం మైలారం గ్రామ మహిళా రైతు శ్రీమతి సారక్క గారితో పరిచయకర్మ వింటారు పరిచయకర్త హర్షం సదానందం. ముందుగా విందాం కిశోర బాలికలు మహిళా రైతులకు ఆహార సమతుల్యత ఈ అంశంపై వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ అరుణ్ జ్యోతి గారితో పరిచయకర్మ వింటారు పరిచయకర్త బై హర్షం సదానందం.
1: ఈరోజు కిశోర బాలికలకు మరియు మహిళలకు ఆహార సమతుల్యంపై సలహాలు సూచనలు ఇవ్వడానికి మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ ఆర్ అరుణ్ జ్యోతి గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ఈరోజు కిశోర బాలికలకు మరియు మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద వారి అయిన సలహాలు సూచనలు అందిస్తారు. నమస్కారం అండి అరుణ్ జ్యోతి గారు.
2: నమస్కారం సార్.
1: అరుణ్ జ్యోతి గారు, ఈ కిశోర బాలికలకు మరియు మహిళలకు ఆహార సమతుల్యం అనే అంశం మీద మీదైన సలహాలు సూచనలు అందించండి మరి.
2: ఓకేనండి. మరి శ్రోతలందరికీ కూడా నమస్కారము. మరి కిశోర బాలికలు మహిళలు అని ఈరోజు మనం టాపిక్ని ఎంచుకోవడం జరిగింది. మరి దీనికి ప్రాముఖ్యత ఏంటిదంటే, మనం గణాంకాలను చూసినట్టయితే కిశోర బాలికలు కానివ్వండి, అంటే ముఖ్యంగా గర్ల్స్, వీళ్ళు కానివ్వండి, లేదా మహిళలు, మహిళలు అన్నప్పుడు ఉద్యోగం చేస్తున్న మహిళలు, ఇంటి పట్టునుంటున్న మహిళలు, రైతు మహిళలు, కూలీ పనులు చేసుకుంటున్న రైతు మహిళలు, వీళ్ళందరూ కూడా, వీళ్ళందరికీ సంబంధించిన గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, కనీసం మనం 10 మందిని తీసుకుంటే అందులో 6 మందికి రక్తహీనత లేదా అనారోగ్య సమస్యలు లేదా బలహీనత ఉంది అనేది మనకు గణాంకాలు తెలుపుతున్నాయి. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, మహిళలు కానీ కిశోర బాలికలు కానీ గట్టిగా ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో సమతుల్య ఆహారం గురించి మనం చూసినట్టయితే చాలా మందికి అవగాహన లేదు. అసలు సమతుల్య ఆహారం తెలుసుకోవాలి, మనకు ఆహారం ఎందుకు కావాలి అన్నది తెలుసుకోవాలి. అయితే ఈ విషయంలో మనం ఫస్ట్ మహిళల గురించి మాట్లాడాలనుకుంటే, ఇక్కడ మహిళలు అని అంటున్నప్పుడు రైతు మహిళలలో ముఖ్యంగా నేను అనేది ఫిషరీస్ అంటే చేపలు పట్టే మహిళలు, చేపలు అమ్ముకునే వాళ్ళు, అలాగే అనిమల్స్ని ఇంటి పట్టున ఉండి గొర్రెలు కానీ పౌల్ట్రీ కానీ ఇంకా వేరే అనిమల్స్ని, ఏ అనిమల్స్ అని గేదెలను కానీ చూసుకుంటున్నా, ఈ అనిమల్స్ అన్నింటినీ టెండ్ చేసే వాళ్ళు కానివ్వండి, లేదా వ్యవసాయంలో మనం పొలాలలో పని చేసుకునే వాళ్ళు, పత్తి వరి మొక్కజొన్న ఇవన్నీ పండించే రైతులు, మరి అలాగే ఉద్యోగానికి పోయి ఆర్గనైజ్డ్ సెక్టర్లో అంటే ఏదైనా షాప్స్లలో పనిచేయడం కానివ్వండి, లేదా ఆఫీసులలో పనిచేయడం కానివ్వండి, ఇలా ఆర్గనైజ్డ్ సెక్టర్లలో పనిచేస్తున్న మహిళలు కానివ్వండి, లేదా ఇంకా వేరే రకంగా ఇంటి పట్టున ఉండి పిల్లలను చూసుకుంటున్న మహిళలు కానివ్వండి, వీళ్ళందరికీ సంబంధించి విషయం ఏంటంటే, మన అందరికీ కూడా ఆరోగ్యపరమైన ఆహారం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక స్త్రీ సగటుగా తీసుకుంటున్న ఆహారాన్ని మనం ఈరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు తను తీసుకుంటున్న ఆహారాన్ని అంతా ఒక ప్లేట్లో అమర్చి చూసుకుంటే అందులో మనకి ఏం ఎక్కువ కనపడుతుంది అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కనబడుతుంది, అంటే పిండి పదార్థం. అంటే ఏంటి, మనం తీసుకుంటున్న అన్నం ఎక్కువ కనబడుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు 2020 కరోనా రాకముందు వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే, మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ, ఆంధ్ర, ఇంకా చూసుకుంటే సౌత్ రాష్ట్రాలు అంటే తమిళనాడు అటు కూడా మనం ఎక్కువగా కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం, అంటే పిండి పదార్థాలు తీసుకుంటున్నాం, కానీ తీసుకోవాల్సినంత ప్రోటీన్ కానీ, తీసుకోవాల్సినంత ఫ్యాట్స్ కానీ, తీసుకోవాల్సినంత మన శరీరానికి అవసరమైనంత ఫైబర్ని మనం తీసుకోవట్లేదు, అలాగే విటమిన్స్, వీటన్నిటి లోపం కూడా ఉందని మనం గుర్తించారు. మరి దీనిని అధిగమించాలి లేదా సరి చేసుకోవాలి మన న్యూట్రిషన్ని అన్నప్పుడు, మనము మన డైట్లో ప్రోటీన్ని, ఫైబర్ని, వేరే విటమిన్స్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఇవన్నీ ఎలా యాడ్ అవుతాయి అని అనుకున్నప్పుడు, ఇది మనం మాట్లాడుకున్నాము మహిళల గురించి. మరి కిశోర బాలికల గురించి ఆలోచించినట్టయితే వాళ్ళు కూడా చాలా మంది పిల్లలు స్కూల్ అయిపోయిన తర్వాత నుంచి కూడా కాలేజ్ అయిపోయే వరకు కూడా మనం ఈ ఏజ్ ని చూసుకుంటే, స్కూల్లో 8వ తరగతి పిల్లలు, 6వ తరగతి పిల్లల నుంచి కాలేజ్ పోయే పిల్లల వరకు కూడా చూసుకుంటే, అప్పుడు కూడా మనం చాలా వరకు పిల్లలని బలహీనంగా చూస్తుంటాం. ఇప్పుడు మనం చూసినట్టయితే రూరల్ ఏరియాస్లలో, పల్లెటూర్లలో అయితే పిల్లలు చాలా బక్కచిక్కి బలహీనంగా కనిపిస్తారు. అదే మనం అర్బన్ ఏరియాలో చూసినట్టయితే కొంచెము పౌష్టికరంగా కనిపిస్తారు, కొంచెం లడ్డుగా, కొంచెం ఉబ్బినట్టు, అలా కొంచెం ఓవర్ వెయిట్.

0: గా అనిపిస్తుంటారు.
1: అవునవును.
0: ఈ రెండిట్లో ఏది అయినా కానీ కరెక్ట్ కాదండి, ఎందుకంటే ఒక సైడ్ పిల్లలు ఎక్కువగా ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒక సైడ్ పిల్లలు మాల్నరిష్డ్ ఉన్నారు. సో ఈ రెండూ కాకుండా సమతుల్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే పిల్లలు ఎదుగుతున్న ఏజ్ లో వాళ్ళకి ప్రోటీన్ చాలా అవసరం. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎన్ఐఎన్ వాళ్ళ ప్రకారము మనం ప్రోటీన్ తీసుకోవట్లేదు, కానీ ఎదిగే పిల్లలకి ప్రోటీన్ అనేది చాలా అవసరం. ఎందుకు అనంటే మనము ఒకటి గ్రోత్ వాళ్ళలో పెరగడానికి కోసం ప్రోటీన్ అవసరము, అలాగే ఉన్న ఎనర్జీస్ ని మహిళలు కానివ్వండి అమ్మాయిలు కానీ ఎవరైనా ఉన్న హెల్త్ ని కాపాడుకోవడానికి కూడా అంటే రెగ్యులేట్ చేయడానికి కూడా మనకు న్యూట్రిషన్ అనేది చాలా అవసరం. అలాగే మనకి ఏదైనా జ్వరం వచ్చినప్పుడు తట్టుకునే శక్తిని ఇచ్చేది కూడా మనకు పౌష్టికాహారమే, అందులో ప్రోటీన్ ఉంటేనే మనకు ఆ బలం వస్తుంది. అలాగే కిషోర బాలికలలో ఒకవేళ ప్రోటీన్ తక్కువైతే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకు అనంటే ప్రతి హార్మోన్ కూడా ప్రోటీన్ బేస్డ్, కాబట్టి మనకి సమతుల్య ఆహారంలో ప్రోటీన్ అనేది రిచ్ గా ఉండాలి. అయితేనే మన ఆహారము మంచిగా కిషోర బాలికలకైనా రైతు మహిళలకైనా ఎవరికైనా అవసరము, మహిళలకు అవసరం. ఎందుకంటే గట్టి పని చేస్తూ ఉంటారు మహిళలందరూ కూడా. అంటే ఒక అనిమల్ ని టెండ్ చేయాలి, ఒక గేదెని అటెండ్ చేయాలి, లేదా మేకలను తోలాలి, పౌల్ట్రీ చూడాలి, చేపలు అమ్మాలి, ఇటువంటి అన్ని కూడా చాలా శ్రమతో కూడుకున్న పనులు, వాటికి చాలా ఎనర్జీ అవసరం. కాబట్టి మన డైట్ లో ప్రోటీన్ ఆవశ్యకత ఎంతైనా అవసరం ఉంది.
1: ప్రస్తుతం మన ఆహార అలవాట్లు మరియు వాటి గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి. మరి
0: ఆహార అలవాట్లు ఇప్పుడు తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు జాతీయ న్యూట్రిషన్ సంస్థ, ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఎన్ఐఎన్ వాళ్ళు మన దేశంలో ఉన్న ఆహార అలవాట్లను అన్నింటినీ కూడా బుక్స్ రూపంలో ప్రచురణలో చేశారు. అలాగే మనం ఇప్పుడు మనది మనం గమనించుకున్నట్టయితే మన తెలుగు రాష్ట్రాలలో కూడా మనము కిషోర బాలికల గురించి మాట్లాడితే చాలా వరకు పిల్లలు చేతికి అంటకుండా తిందామన్న ఆహారాలనే ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఫ్రైస్ కానివ్వండి, లేకపోతే చిక్కగా వండిన వంటకాలు కానివ్వండి, ఇప్పుడు చికెన్ వరకు వచ్చితే చికెన్ ఫ్రైనే వాళ్ళు ఇష్టపడతారు, ఫిష్ ఫ్రైనే ఇష్టపడుతూ ఉంటారు. బెండకాయలు, ఈ ఆకుకూరలు కాయకూరలను చూస్తే కూడా వాళ్ళు ఫ్రైస్ కావాలి అన్న ఆ కోరిక. చిప్స్ తినడము, బేకరీ ఐటమ్స్ తినడము, ఈ సాఫ్ట్ డ్రింక్స్ తాగడము, ఇటువంటివి మనం ఎక్కువగా ఈ కాలంలో పిల్లలు సేవించడం గమనిస్తున్నాం. అలాగే రైతు మహిళల దగ్గరికి కానీ మహిళల విషయంలోకి వస్తే వాళ్ళు తీసుకోవాల్సినంత ఆహారం వాళ్ళు తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాళ్ళ టిఫిన్ బాక్స్ లో ఏవైతే లంచ్ బాక్సెస్ ఉంటాయో వాటిని గమనించినట్టు చూస్తే మనం అందులో చాలా వరకు అన్నము, ఏదో ఒక పచ్చడి కానివ్వండి, ఏదో కొద్దిపాటి కూర కానివ్వండి చూస్తాం, కానీ ఒక పప్పు కానీ, గుడ్డు కానీ, ఆకుకూరలు కానీ ఇటువంటి ఏవి కూడా వాళ్ళ డైట్ లో, పెరుగు కానీ ఇవి కూడా ఉండవన్నమాట. అంటే కంప్లీట్ గా అబ్సెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు తీసుకుంటున్న ఆహారం సమతుల్యంగా లేదు. కేవలం ఆ పూటకు తినడానికే కార్బోహైడ్రేట్ ప్యాక్డ్ డైట్ మాత్రమే తీసుకుంటున్నారు. అలాగే కిషోర బాలికల విషయంలో వస్తే సాఫ్ట్ కార్బోహైడ్రేట్స్ ని ఎక్కువగా వాళ్ళు ఇష్టపడుతున్నారు, అలాగే ఆయిలీ ఫుడ్స్ ని మాత్రమే తింటున్నారు. కానీ ఇవి హానికరం. ఎందుకు అంటే లాంగ్ రన్ లో ఇవి ఏవి పోషకాలను ఎక్కువగా మనకి ఇవ్వవు. మనకు బాడీకి సరిపోయే ఆహారం కానీ అటువంటి ఎనర్జీని వాళ్ళు కరెక్ట్ సమతుల్యంగా ఇవ్వవు. కాబట్టి ఈ తీసుకున్న ఫ్యాట్ కానివ్వండి, ఈ కార్బోహైడ్రేట్స్ ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఫ్యాట్ రూపంలో మారి అధికంగా మనం తీసుకున్నట్టయితే ఒళ్ళు రావడం జరుగుతుంది. అలాగే సరిపోకపోతే మనకు ఆహారంకి సంబంధించిన లోపమైన రోగాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మనం సమతుల్యంగా ఆహారం తీసుకోవాలి.
1: అర్బన్ మరియు రూరల్ అంటే నగరాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంది ఈ ఆహారం అనేది తీసుకోవడం?
0: ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే ఆహారం అర్బన్ లో ఏమవుతుంది అనంటే ఇప్పుడు మనం చూసినట్టే ఎక్కువ ఆయిల్ ఫుడ్ సేవిస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టే ఎక్కువ ఫ్రైస్ తీసుకోవడం కానీ అటువంటివి చేయడం జరుగుతుంది, మసాలా కర్రీస్ ఇవన్నీ ఎక్కువ తీసుకుంటుంటారు. రూరల్లోకి వచ్చేసరికి వీళ్ళు తీసుకుంటున్న వాటిలలో ఎక్కువ మసాలాలు ఆయిల్ లేకపోయినప్పటికీ తీసుకోవాల్సినంత మోతాదులో వాళ్ళు కూరగాయలు, ఆకుకూరలు, మాంసము ఇవన్నీ కూడా తీసుకోవడం లేదన్నమాట. మాంసకృతులు, ప్రోటీన్ తీసుకోవడం లేదు. అంటే వీళ్ళకి పోర్షన్ తెలియట్లేదు. రూరల్లో ఒక పోర్షన్ అంటే ఒక మనిషికి ఒక రోజుకి ఎంత కావాలి, ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి, ఎంత గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ కావాలి, ఎంత గ్రామ్స్ ఆఫ్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ కాల్షియం కావాలి అన్నది బొత్తిగా అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళు తింటున్నాము అంటే తింటున్నాము అన్న ఒక ఆహార పదార్థాన్ని తీసుకోవడం జరుగుతుంది, కానీ వేరే వేరే విటమిన్స్ వచ్చే పదార్థాలని తీసుకునే అంత ఆవశ్యకత లేకుండా పోయింది రూరల్లో. అర్బన్ లో మనకి చాలా పదార్థాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఒకటి కాకపోతే ఒకటి మార్చి మార్చి మనం

0: ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ వాడడం జరుగుతుంటది. కాబట్టి ఒక రకంగా మనం అన్ని రకాల పోషకాలని టచ్ చేసినట్టు ఉంటది అర్బన్ లో. అయినప్పటికీ కూడా అక్కడ కూడా ఈ కాస్ట్ ఆఫ్ ఎకనామిక్స్ కాస్ట్ చూసుకుంటే అంటే అవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న కూరగాయలు ప్రతి ఒక్కటి కొనాల్సి వస్తుంది కాబట్టి అక్కడ కూడా తీసుకోవాల్సినంత మోతాదులో ఎవరు కూడా తీసుకోవట్లేదు అనమాట. అంటే పోర్షన్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ వ్యత్యాసాన్ని మనము అర్బన్ లో కూడా రూరల్ లో కూడా చూడడం జరుగుతుంది. దీనికి అంతటికీ కారణం అవగాహన లోపం. కాబట్టి మనం అవగాహన పెంచుకోవడం, ఏం తినాలి అన్న దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి.
1: అసలు మన ఆహారంలో ప్రోటీన్ డైట్ ప్రాముఖ్యత ఏమిటి, దాని గురించి విశ్లేషించండి మరి.
0: ఒక ప్రోటీన్ డైట్ ఎందుకు అని అనుకుంటే, మనం తీసుకున్న డైట్ లో కంపల్సరీ ఒక 30% ప్రోటీన్ నుంచి రావాలి. ప్రోటీన్ అని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఇప్పుడు మనం తీసుకున్న ఆహారంలో రొట్టెలు కానివ్వండి, అన్నం కానివ్వండి, గోధుమలు కానివ్వండి, అది జొన్న రొట్టె కానివ్వండి, చిరుధాన్యాలు కానివ్వండి, బ్రెడ్ ఇవన్నీ కూడా మనకి పిండి పదార్థాలలోకి వస్తుంది. అంటే ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ అన్నమాట. వీటి నుంచి కార్బోహైడ్రేట్స్ నుంచి 50-60% వరకు ఎనర్జీ వస్తుంది. అలాగే మనము ప్రోటీన్ నుంచి కూడా ఎలాగైతే మనం అక్కడి నుంచి తీసుకుంటామో ప్రోటీన్ నుంచి 30% ఎనర్జీని మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ప్రోటీన్ రిచ్ అని మాట్లాడుకుంటున్నప్పుడు వెజిటేరియన్ డైట్లో అయితే అన్ని పప్పుదినుసులండి, కందిపప్పు, పెసరపప్పు, అన్ని రకాల పప్పులన్నీ కూడా ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ని మనకిస్తాయి. అలాగే లెంటిల్స్ అంటారు, అంటే ఇప్పుడు మనం చిక్కుళ్ళు, రాజ్మా, సోయాబీన్స్ ఇటువంటివన్నీ కూడా ప్రోటీన్ రిచ్ అనమాట. ఇవన్నీ వెజిటేరియన్లోకి వస్తే, అలాగే మనకు ఆకుకూరలలో కూడా కొద్ది కొద్ది మాత్రంలలో, కాయగూరలలో కూడా మనకు కొంచెం ప్రోటీన్ దొరకడం జరుగుతుంది. రిచ్ ప్రోటీన్ డైట్స్ అని మనం మాట్లాడుకోవాలి అనుకుంటే పాలు, గుడ్లు, మాంసము ఇటువంటివన్నీ రిచ్ ప్రోటీన్ డైట్స్ అనమాట. అంటే వీటి ఇవి ఎందుకు రిచ్ ప్రోటీన్ అంటాము అని అంటే, ఇందులో మనకు ఉండాల్సిన అమైనో యాసిడ్స్ అన్ని కూడా మనకు కంప్లీట్గా లభిస్తాయి. ఇంకొకటి, ఈ ప్రోటీన్ మన శరీరము తొందరగా గ్రాస్ప్ చేస్తుంది. అనిమల్ బేస్డ్ ప్రోటీన్ని కొంచెం తొందరగా గ్రాస్ప్ చేస్తామట. కాబట్టి పాలు ప్రతి మనిషి వాళ్ళకు తెలిసిన సోర్స్ నుంచి, ఎందుకంటే ఈ మధ్యలో మనము ట్రస్ట్ చేయలేం కాబట్టి, తెలిసిన సోర్స్ నుంచి వాళ్ళకి గేదె పాలు కానీ ఆవు పాలు కానీ తీసుకోవాలి ప్రతి మనిషి. అలాగే గుడ్డు, అలాగే చికెన్, మటన్ వారానికి 2 సార్లన్నా అట్లీస్ట్ ప్రతి పర్సన్కి ఒక 100 grams ఆఫ్ అనిమల్ బేస్డ్ మీట్ తీసుకోవాలి. అది ఫిష్ కూడా కావచ్చు, ప్రాన్స్ కూడా కావచ్చు, ఏదైనా రకంగా పౌల్ట్రీ నుంచి కూడా రావచ్చు అనమాట. సో ఇటువంటి ఇది ప్రోటీన్ రిచ్ డైట్ అనమాట. సో ఇది ఒక ప్రతి మనిషికి వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి 0.8 grams పర్ బాడీ వెయిట్ అనమాట, 1 kg బాడీ వెయిట్. అలా చూసుకుంటే ఒక మనిషి సగటుగా ఒక 60-70 kilos ఉన్నారు, 50-60 kilos ఉన్నారంటే వాళ్ళకి ఒక 50-60 grams ఆఫ్ ప్రోటీన్ పర్ డే తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రోటీన్ ఎంత తీసుకుంటే వస్తుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక గుడ్డు ఒక 50 grams ఉంటుంది, ఉడకబెట్టిన గుడ్డు, అది కంప్లీట్ ప్రోటీన్. ఇప్పుడు అందులో ఆ గుడ్డుని ఒక్క గుడ్డుని మనం తీసుకుంటే మనకు 5-6 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. అలా మనకి పర్ డేకి 60 grams రావాలి. 50-60 grams ఆఫ్ ప్రోటీన్ రావాలంటే మనం ఒక గుడ్డు తీసుకున్నప్పటికీ కూడా మళ్ళీ మనము రకరకాల ప్రోటీన్ రిచ్ డైట్స్ ని మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది అనమాట మన హోల్ డేలో. ఇప్పుడు మనం ఒక రాగి జావా, ఒక 100 ml 200 ml రాగి జావా అని అంటే ఒక గ్లాస్ నిండా రాగి జావా అని తాగితే అందులో 3 grams ఆఫ్ ప్రోటీన్ మాత్రమే వస్తుంది మనకి. అలాగే మనం ఇప్పుడు ఒక ఫిష్, 100 grams ఆఫ్ ఫిష్, చికెన్ తీసుకుంటే అందులో 30 grams ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అనమాట. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకొని మన రిక్వైర్మెంట్స్ పర్ డేలో ఒక 50-60 grams ఆఫ్ ప్రోటీన్ ని మనం తీసుకునేటట్టు చూడాలి. అలా అంటే మనం చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ని మన డైట్ లో ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ఈ లెక్క ఒకవేళ అడాలసెంట్ గర్ల్స్ కి అంటే కిషోర బాలికలకు తెలిస్తే వాళ్ళు కూడా మంచిగా ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకునే ఆస్కారం ఉంటుందండి.
1: ఏ రకమైన ఆహారాల్లో ఈ ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందో చెప్పండి మరి.
0: ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు రాజ్మా, సోయాబీన్, దాని తర్వాత పప్పుదినుసులు, దాని తర్వాత పాలు, గుడ్లు, మాంసము, ఇవన్నీ కూడా ప్రోటీన్ రిచ్ డైట్స్ అండి. సో మనము ఇవన్నీ కూడా యాడ్ చేయాలి. అన్ని ఫుడ్స్లలో కొంచెం కొంచెం ఒక్కొక్క మాత్రలో ప్రోటీన్ ఉంటుంది, అయితే ఇవి మాత్రం రిచ్ ప్రోటీన్ డైట్స్ అనమాట. వీటిని మనం తప్పకుండా బాడీ బిల్డింగ్ కి, బాడీ మెయింటెనెన్స్ కి మనకు శక్తి ఉండాలి అంటే ఈ ఫుడ్స్ ని మనము ఏదో ఒక రూపంలో ఉడికించి కానివ్వండి, లేదా కాంబినేషన్లో కానివ్వండి, లేదా అవి స్వతహాగా చేసినా కానీ కంపల్సరీ తినాల్సిన అవసరం ఎంతైనా ఉందండి.
1: ఒక మహిళ ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పండి మరి.
0: ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలండి. బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య

0: ఆహారం అంటాం మనం. అంటే ఇప్పుడు మనము ఒక రోజుకి తీసుకుంటున్న ఆహారాన్ని మనం అనలైజ్ చేసుకుంటే, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్టు ఒక పక్కనే కార్బోహైడ్రేట్స్ రిచ్ మాత్రమే ఉంటుంది, అందులో ఒక పండు ఉండట్లేదు, ఆకుకూర కాయగూరలు ఇటువంటివి ఏవి ఉండట్లేదు, అంటే ఫైబర్ ఉండట్లేదు. అలాగే మనకు ప్రోటీన్, ఇప్పుడు మాట్లాడుకుంటే గుడ్డు కానివ్వండి, పాలు కానివ్వండి, పెరుగు కానివ్వండి, ఇవి కూడా పన్నీర్ కానివ్వండి, ఇటువంటి ఐటమ్స్ అన్ని కూడా మనం మిస్ అవుతున్నాం. అయితే ఒక బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే, ఒక ప్లేట్ని మనం అమర్చుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిన్న ప్లేట్లో అన్ని రకాల ఫుడ్స్, అన్ని రకాల ఆహార పదార్థాలు అందులో ఇంక్లూడ్ కావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆకుకూర ఎంత తినాలి అన్నది కూడా ఇంపార్టెంట్. ఆకుకూర ఒక రోజుకి సరిపోవడం ఎంతంటే, చిన్న కటోర నిండు, అంటే ఉడికించిన తర్వాత 30 నుంచి 50 గ్రాముల ఆకుకూర ఒక మనిషికి సరిపోతుంది. అలాగే వారానికి 2 సార్లు 100 గ్రామ్స్ ఆఫ్ మీట్, అది ఏ మీట్ అయినా కానివ్వండి, ఉడికించిన తర్వాత 100 గ్రామ్స్ ఆఫ్ మీట్ అనేది ఉండాలి. అలాగే మన ప్లేట్ లో ఒక ఆరెంజ్ కలర్ ఉండాలి. ఆరెంజ్ కలర్ అంటే మనం దోసకాయ కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, ఇంకా అటువంటి రకాల కూరగాయలు, టమాటాస్ కానివ్వండి, అటువంటివన్నీ కూడా మన ప్లేట్ లో ఉండాల్సిన అవసరం ఉంది.
1: చాలా బాగుందండి, చాలా చక్కగా చెప్పారు. కిశోర బాలికలకు మరియు మహిళలకు ఆహార సమతుల్యంపై మంచి సలహాలు అందించారు. మీ యొక్క సలహాలు సూచనలు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మహిళలు కానీ లేదా కిశోర బాలికలు గారు పాటించి మంచి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో కిశోర బాలికలు, మహిళా రైతులకు ఆహార సమతుల్యత ఈ అంశంపై వరంగల్ కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ అరుణ్ జ్యోతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త హర్షం సదానందం.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కిసాన్ ఇవాన్ కార్యక్రమంలో ఇప్పుడు విందాం పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై షాయంపేట మండలం మైలారం గ్రామ మహిళా రైతు శ్రీమతి సారక్క గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త హర్షం సదానందం.
5: షాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన అరకిల్ల సారక్క గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. పరిచయంలో భాగంగా పత్తి పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు, పత్తి పంటను ఏ విధంగా పండించాలి, పత్తి పంటను పండించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి మనం సారక్కని అడిగి తెలుసుకుందాం. అవా నమస్కారం.
6: నమస్కారం సార్.
5: ఇప్పుడు ఈ పత్తి పంటను పండించాలంటే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పటి నుంచి మనం ఈ చిలకను సాగు చేసుకోవాలి?
6: ఫస్ట్ చిలక కడిపోవాలి సార్. చిలకడి పోయినాక కుమ్మ కొట్టేయాలి.
5: ఇప్పుడు
6: అది ఆయటి మొదల
5: ఆయటి మొదల అంటే ఉగాది.
6: ఉగాది అప్పుడు ఉగాది వెళ్ళినాక ఆయటి మొదల కుమ్మ కొట్టాలి. కుమ్మ కొట్టినాక ఇక ఒక 10 రోజుల తర్వాత సారు మనం ట్రాక్టర్ మాట్లాడుకోవాలి. ట్రాక్టర్ మాట్లాడుకొని ట్రాక్టర్ దున్నియాలి. 3 సార్లు దున్నియాలి సార్. 3 సార్లు దున్నించినాక మళ్ళీ తర్వాత గుంటు కొట్టేయాలి. గుంటు కొట్టించినాక తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ అచ్చుదోలియాలి. అచ్చుదోలిచ్చినాక తర్వాత సార్ ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ పత్తి గింజలు పెట్టాలి. పత్తి గింజలు పెట్టినాక తర్వాత 10-15 రోజుల వరకు ఇక పత్తి గింజలు మొలుస్తాయి. పత్తి గింజలు మొలిచినాక మళ్ళీ తర్వాత ఒక 20 రోజుల తర్వాత సార్ మళ్ళీ పోవాలి, పత్తిని చూసుకోవాలి. పత్తిని చూసుకొని దానికి పోగుంటలు ఏమన్నా పోతే అవి వేసుకోవాలి. అవి వేసుకున్నాక మళ్ళీ తర్వాత ఏం చేయాలి సార్, మళ్ళా పోవాలి, మళ్ళీ ఎక్కడికి మందుల షాపుకి పోవాలి. మందుల షాపుకి బత్తాలు తేవాలి. బత్తాలు తెచ్చి దానికి మందు పెట్టాలి.
5: ముందు ఈ యొక్క పత్తిని చదును చేసుకోవాలంటే, ఈ యొక్క భూమిని చదును చేయాలంటే ఎడ్ల నాగలతో దున్నుతారా మీకు, మీరు లేకపోతే ట్రాక్టర్లతో దున్నుతారా?
6: ట్రాక్టర్లతో దున్నుతాం సార్. ట్రాక్టర్లతో దున్నుతాం. ట్రాక్టర్లతో ఫస్ట్ దున్నిచ్చినాకనే తర్వాత ఇక అయిపోయినాక గింజలు గిట్ల పెట్టినాక ఈ అంతా అయిపోయినాక తర్వాత సార్ మళ్ళా ఇక అవి మొలిసే టైంకు ఒక 20 రోజుల సరికి 20 రోజుల వరకు ఇక మళ్ళీ మనం

0: గొర్రె తోలుచుకోవాలి సార్. దాన్ని గొర్రె తోలుచుకొని ఆ గొర్రె మీద మనం మంది వేసుకోవాలి. మంది వేసుకున్నాక తర్వాత అది ఎత్తుంటుంది అని 10 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి అది ట్రాక్టర్ పెట్టి మన ఇది గొర్రె పెట్టి తోలుచుకోవాలి. ఆ గొర్రె మీద మందేసుకోవాలి. ఇక మందేసుకున్నాక తర్వాత మళ్ళీ ఎట్లుంటాయని మళ్ళీ పోవాలి. మళ్ళీ పోయి ఇక మళ్ళీ మందుల షాప్కి పోయి పంపు మందు తెచ్చుకోవాలి సార్. పంపు మందు తెచ్చుకొని దానికి ఏం మందు అయితే అది పూత రాలకుంటుంటది అని పోయి అక్కడ సార్ని అడగాలి. సార్ని అడిగితే సారు ఈ మందు అయితే దీన్ని కొట్టాలి, ఈ మందు దీన్ని కొడితే ఇది పూత రాలకుంటుంటది సార్, ఈ మందు ఇది ఇట్లా కొడితే అని చెప్తారు మాకు సార్. అక్కడ ఆయన మందుల షాప్ ఆయన ఇక చెప్తే ఆయన బట్టి మేము ఆ మందులు కొడతాం. దానికి ఒక చెట్టుకు ఒక 50 కాయాసరుంది సార్. ఇక 50 కాయలా ఇప్పుడు వర్షాలు కొడుతున్నాయి కాబట్టి మరి అది ఎట్లుండేది తెలియదు సార్. ఇప్పుడు
1: ఇక మరి ఫస్ట్ పత్తి గింజలు పెట్టినప్పుడు వర్షాలు లేవు కదా, ఇబ్బంది పడ్డారు.
0: అప్పుడు ఇబ్బంది పడ్డారు.
1: ఇబ్బంది పడ్డప్పుడు పత్తి గింజలు మొలిసినాయా? పత్తి గింజలు మొలవడానికి ఏమేమి చేసారు?
0: అప్పుడు పత్తి గింజలు మొలిచడానికి దానికి ఒకటి సిమ్మట పెట్టినాం సార్. సిమ్మట పెట్టి ఆ గింజలు వేసినాం అన్నట్టు మొలవకపోతే. అమ్మలోకపోతే సిమ్మట పెట్టి గింజలు ఎత్తే అవి కొన్ని మొలిసినాయి సారు, ఇక కొన్ని మొలవలేదు. ఇక మళ్ళీ ఇక తర్వాత ఇక అట్లా అట్లే మొలుచుకుంటే పోయినాయి. ఇక పంట ఇక మంచిగా వచ్చింది. ఇక ఇప్పుడు
1: అంటే ఇప్పుడు పత్తి గింజలు పెట్టినప్పుడు అప్పుడప్పుడు ఎలుకలు కానీ ఉడతలు కానీ తినే ఎలాంటి జాగ్రత్తలు?
0: దానికి ఎలాంటి జాగ్రత్తలు అంటే సార్ ఇప్పుడు దానికి సిమ్మ అక్కడ మందుల షాపుకి పోయి 1 కిలో సిమ్మట తెచ్చేసారు.
1: సిమ్మట
0: వాసన వచ్చేది సిమ్మటే, వాసన వచ్చి సిమ్మట తెచ్చేది చేసేసారు. ఆ చుట్టూ మన పత్తి చుట్టూ పోసేసారు. మేము
1: ఎట్లా పోసేది
0: అది? దాన్ని మన తవుట్ల తవుట్ల పోసేది. తవుట్ల నూకల్ల కంట్రోల్ బియ్యంలా పోసి చుట్టూ పోసుకొచ్చేది. అవి పోసుకొస్తే ఇక అవి తిని ఇక ముట్టుకోకపోయేది. ఆ గింజలను గింజలు ముట్టుకోకపోయేది. ఇక సరే కానీ అట్లే 2-3 సార్లు చేసిన సార్ మా పత్తి చుట్టూ. ఇట్లా చేసినాక ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు అది ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు అన్నోటి ఇప్పుడు చెట్టుకు ఒక 10 కాయలు అంత పూసి ఉండదు ఇప్పుడు సార్. ఈ వర్షాలకు ఇక అది అంత మంచిగా లేదు. ఇక
1: పత్తి పంటనే పెడతారా, ఇంకా వేరే పంటలు కూడా ఏమైనా పండిస్తారా? వరి కానీ
0: వరి పండిస్తాం సార్. వరి పండిస్తాం. మాకు ఒక ఎకరం పొలం ఉంది సార్. ఆ ఎకరం పొలం ఫస్ట్ ఏం చేసినామంటే అటుదిక్కు దున్నిచ్చినాయి. అటుదిక్కు దున్నిచ్చినాక ఒక 10-20 రోజుల తర్వాత మళ్ళీ నారు పోసిన సార్. నారు పోసినాక మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ అక్కడ పొలం కాడికి పోయినాం. మరి ఎట్లుంటుందని చూసినాం సార్. చూసినాక అంతలు ఇంతలు వర్షాలు వచ్చినాయి సార్. ఆ వర్షాలకు ఇక మళ్ళా అటుదిక్కు దున్నిచ్చినాక 2 సార్లు దున్నిచ్చినాక మళ్ళా తర్వాత మళ్ళీ 3 సార్లు దున్నిచ్చి గొర్రె తోలిచ్చి నాటేపించిన సార్.
1: ఇక నాటి
0: వేయకొడి పెట్టినాం సార్. వేయకొడి పెట్టినాం. నారు ఒకసారి పోతే పోయింది సార్. మళ్ళీ ఒకసారి పోతే మంచుకున్నది. ఇక మంచుకున్నాక ఇక అదే నారు ఇక 5 ఎకరాన సరిపించాం. ఇక 3 గుంసాల నారు 1 ఎకరం సరిపించిన సార్. ఇక ఇప్పుడు ఇక ఒకసారి పంట ఫస్ట్ కలిసినాయి, మంది వేసినాయి. మళ్ళీ వెనక సీరి కలిసి మళ్ళీ మంది వేసినాయి. ఇక మళ్ళీ ఇప్పుడు వేయాలి సార్ దానికి. ఇక ఇప్పుడు పంటలు ఇప్పుడు మంచిగా ఉన్నది వరి పంట.
1: ఇప్పుడు ఈ పత్తి పంటలు ఫస్ట్ పెట్టిన తర్వాత గింజలు ఇట్లా పోగుంటలు పోయినట్టు ఎట్లా తెలుసుకుంటారు?
0: మేము పోయి అక్కడ చూస్తాం సార్. అక్కడ చూసి
1: మొలుస్తాయి గింజలు.
0: గింజలు 9 రోజులు మొలుస్తాయి సార్. అవి 9 రోజులకు మొలిసేది మొలవైంది చూసి మళ్ళీ తర్వాత పోయి మళ్ళీ పత్తి గింజలు మళ్ళీ పోగుంటాలు లేచేస్తాం.
1: అంటే ఇప్పుడు పత్తి గింజలు పెట్టేటప్పుడు మంచి గింజలు మధ్యలో పెడతారు, కొన్ని నాన్ బీటీ గింజలు చుట్టూ పెడతారు. అట్లా పెట్టిన
0: అట్లా మేము చుట్టూ పురుగు గింజలు పెట్టినాం సార్. ఇక మళ్ళీ తర్వాత ఇక మధ్యలో మధ్యలో మంచిగా మంచి గింజలు పెట్టినాయి. ఇక చుట్టూ గింజలు మంచిగానే మొలిచినాయి సారు. ఈ మంచి గింజలు మంచిగానే మొలిచినాయి. ఇక 2 తీర్ల గింజలు మంచిగానే మొలిచినాయి. ఇక ఆ పత్తి పంట అది అట్లా.
1: ఇప్పుడు పత్తి పంటకు మీరు మొదటి నుంచి ఇప్పటి వరకు ఎంత వరకు ఖర్చు అయి ఉంటుంది? మందులకు కానీ ఇంకా పురుగు మందులకు కానీ పత్తి గింజలకు కానీ కలుపులకు కానీ ఇంకా గుంటలో కొట్టడానికి కానీ నాగన్లకు కానీ
0: పైసలు మంచిగానే వచ్చినాయి సారు. ఖర్చు బాగానే అయింది.
1: పంటలు ఎన్ని సంవత్సరాల కాంచి పండిస్తారు?
0: ఈ పంటలు ఒక 20 సంవత్సరాల కాంచి ఆ వరకు మా ఆయన పండించేసారు. ఇప్పుడు నేను ఈ సంవత్సరం కానిచ్చే సార్ నేను పండించేది. ఇక మాకు ఎంత ఉన్నా సారు, ఎకరం అంతా పొలం ఉన్నది, ఎకరం చెలుకున్నది. ఆ 2 ఎకరాలలో ఆయన ఏం పండించేదో ఏం తీసుకునేదో కానీ ఇక ఆయన ఖర్చు పెట్టుకునేది. ఇక నా కొడుకు నేను ఇక ఆయన ఇచ్చినా తీసుకోకపోయేది, ఆయన ఇవ్వకున్నా తీసుకోకపోయేది. ఈ సంవత్సరం మాత్రం ఆయన చనిపోయినాక నా కొడుకు నేను ఈ పంట పండిస్తాను సార్.
1: పంటలు పండిస్తాను కదా, అంతకుముందు మామూలుగానే ఇంటి దగ్గర ఉండేది. మరి ఇప్పుడు ఎట్లా నువ్వు పంటలు పండిస్తాంటే ఎట్లా ఏమైనా ఇబ్బంది అవుతుంది? మరి
0: నాకు ఇబ్బంది ఏంది, నేను వాళ్ళ వీళ్ళ తెలుసుకుంటాను. నా కొడుకు మందుల షాప్లో పోతాడు అన్ని.

0: ఆయన తెలుసుకుంటాను, తెస్తాను నాకు ఇస్తే నేను ఆ పత్తి పంట పండిస్తాను సార్, ఆ పత్తి పంట పండిస్తాను, ఆ పొలం పండిస్తాను. ఇప్పుడు వరకైతే పత్తికి ఏం కష్టం కాలే నాకు, పొలానిస్తే ఏం కష్టం కాలేదు సార్. ఒకసారి పురుగు వస్తే మాత్రం ఆ పురుగు మందు తెచ్చితే ఆ పంపు పెట్టినే, ఆ మందు వేపించినే, ఆ సిమ్మెటల మన గులకల అనే మన ఈ యూరియా బత్తల కలిపి మూడు తీర్ల మందులు కలిపి పత్తి పొలానికి వేసిన సార్. ఈ పత్తికి డిఏపును యూరియా కలిపి ముదాం దీనికే పెడతాను సార్, ఇక మన పత్తికే పెడతాను ఇక.
1: అంటే ఇప్పుడు పత్తికి అడుగు మందు పెట్టడం అంటే తొందరగా ఎదుగుదాట. ఇప్పుడు పత్తికి మన మందు యూరియా కానీ పొటాస్ కానీ పంపులో కలిపి కొడితే తొందరగా ఎదుగుద్దా అని చెప్పి తెలిసింది, మీరు అంటే ఎప్పుడైనా కొట్టారు?
0: కొట్టినాం సార్, ఒకసారి నేను డిఏపిను ఆ పొటాస్ యూరియా కలిపి ఒక 8 పంపులు పెట్టించిన సార్ పత్తికి. పత్తి మస్తు ఉన్నది, అది పెరిగింది. ఆ వారకం చిన్నగా ఉండే సార్, ఇప్పుడు పెరిగింది. అది కొట్టినాక వారం రోజుల దాకా ఎర్రగా ఉండే సార్. ఎర్రగా ఉన్నాక అయ్యో గిట్ల అవుతుంది అని నా కొడుకుతో చెప్తే నా కొడుకు మళ్ళీ వేరే తిరుపు మందులు తెచ్చిచ్చాడు. మందులు తెస్తే ఆ మందులు మళ్ళీ నేను కొట్టిస్తే మళ్ళీ పచ్చదనానికి వచ్చింది, ఆకు పచ్చలాగా అయింది. ఇప్పుడు ఒక చెట్టుకు ఒక 10 గల కాయలు సార్ ఇక అది పలుగుతున్నాయి. ఈ వర్షాలకు అది ఎట్టుండేది తెలియదు సార్. ఇక
1: ఇప్పుడు మీ ఒక పత్తి చెట్టుకు అందాలి, ఒక చెట్టుకు కాత పూత ఎంత ఉన్నది?
0: కాత పూత ఒక 100 ఆసరు ఉంటుంది సార్. దానికి
1: 100 కాయలు
0: ఉంటాయి. 100 కాయలకెళ్ళి ఇప్పుడు వర్షాలకు పూత రాలిపోతాను సార్. పూత కాత
1: రాలిపోవడానికి మరి రాలిపోకుండా ఉండడానికి మందులు
0: మందులు పూత రాలుతుందని నా కొడుకుతో చెప్తే సార్, ఇక నా కొడుకు మందులు తెచ్చిండు. మూడు తీర్ల మందులు తెచ్చిస్తే ఆ మూడు తీర్ల మందులు కొట్టినాయి. కొట్టినాక కొంచెం మామూలుకి వచ్చింది సార్. అది పూత రాలు తక్కువ అయింది, చెట్టు పెరిగింది, చెట్టు రెండే కాయన్నది సార్. ఇప్పుడు అది ఎట్లుంటుందన్న సంగతి మరి ఆ పంట అనుకుంటాను, నేను అనుకుంటాను కానీ అది లాస్ట్కు ఎట్లా అనేది తెలియదు సార్ నాకు. ఇక అది పండనైతే పండిస్తానా, ఇక నా కొడుకు తెచ్చిస్తాను నేను పండిస్తాను.
1: ఇప్పుడు పంటలు పండించే పద్ధతిని ఎవరి ద్వారా నేర్చుకున్నారు?
0: ఈ పంటలు పండేది ఇప్పుడు ఆసాములు అడిగిన సార్ నేను. ఆయుటి మొదల దాన్ని దున్నిచ్చి కొమ్మ కొట్టించి దానికి గొర్రె తోలిచ్చి దానికి గుంటు తోలిచ్చి అస్సు తోలిచ్చి గింజలు పెట్టి ఇక పంటలు ఇక పండిస్తాను సార్ నేను. ఇక బయట మనం పంటలు పండేయాలి అనిస్తే మనం అట్లా జాగ్రత్తగా ఏంబడి చేస్తేనే అది పండుతుంది పంట.
1: సరే అమ్మా, నీ యొక్క మంచి సలహాలు, నీ యొక్క విలువైన సమయాన్ని ఆల్ ఇండియా రేడియో కేటాయించి మంచి సలహాలు అందించినావు. నువ్వు పత్తి పంట మీద మంచి సలహాలు సూచనలు ఇచ్చి వరంగల్ జిల్లా రైతులకు మంచి మాటలు చెప్పిందమ్మా. మీ యొక్క సలహాలు సూచనలు జిల్లా రైతులు తప్పకుండా పాటించి పత్తి పంటలో అధిక దిగుబడులు తీసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం అమ్మ.
0: నమస్కారం సార్. నమస్కారం.
2: ఇంతవరకు కిసాన్ వాణి కార్యక్రమంలో పత్తి పంట సాగులో అనుభవాలు ఈ అంశంపై షాయంపేట మండలం మైలారం గ్రామ మహిళా రైతు శ్రీమతి సారక గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త హర్షం సదానందం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు సినీ గీతాల కార్యక్రమం. ముందుగా బొమ్మరిల్లు ఈ చిత్రం కోసం జీన్ శ్రీనివాస్, గోపికా పూర్ణిమ పాడిన పాట, భాస్కర్ భట్ల గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

తర్వాత పాట బాలు బాలు ఈ చిత్రం కోసం హరిహరన్ శ్రేయ పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన సంగీతం మణిశర్మ.

గంగోత్రి ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, మాలవిక పాడిన పాట, చంద్రబోస్ గీత రచన, సంగీతం ఎంఎం కీరవాణి.

ప్రేమికుల రోజు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణలత పాడిన పాట, ఏఎం రత్నం గీత రచన, సంగీతం ఏఆర్ రెహమాన్.

సంతోషం. ఈ చిత్రం కోసం రాజేష్ ఉషా పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం ఆర్పి పట్నాయక్.

అన్నయ్య ఈ చిత్రం కోసం సుఖ్వీందర్ సింగ్, రాధిక పాడిన పాట, భువనచంద్ర గీత రచన, సంగీతం మణిశర్మ.

హ్యాపీ డేస్ ఈ చిత్రం కోసం కార్తీక్ పాడిన పాట, వనమాలి రచన, సంగీతం మిక్కీ జెమేయర్.

ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ చిత్రం కోసం జాస్ప్రీత్ జాస్ పాడిన పాట, శ్రీమణి గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

సరిలేరు నీకెవరు ఈ చిత్రం కోసం బ్లేజ్ రవీనారెడ్డి పాడిన పాట, శ్రీమణి గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

వకీల్ సాబ్, ఈ చిత్రం కోసం సిద్ధ

నువ్వు వస్తానంటే నేను అత్తంటానా ఈ చిత్రం కోసం. కార్తీక్ సుమంగళి పాడిన పాట, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

నిన్నే ప్రేమిస్తా ఈ చిత్రం కోసం రాజేష్ చిత్ర పాడిన పాట, ఈఎస్ మూర్తి గీతరచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

తర్వాత పాట డాడీ. ఈ చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీత రచన, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

అవారా ఈ చిత్రం కోసం హరిచరణ్ తన్వి పాడిన పాట, చంద్రబోస్ గీత రచన, సంగీతం యువన్ శంకర్ రాజా.

0: మీ ఉత్పత్తికి విస్తృత ప్రచారం కావాలంటే,
1: మీ వాణిజ్యాన్ని మరింత విస్తరించుకోవాలంటే,
0: మీ వినియోగదారుల్ని నేరుగా చేరుకోవాలంటే,
1: మీ ప్రకటనను స్పష్టంగా తెలపాలంటే
0: వేరే మార్గాల కోసం వెతకండి,
1: ఆకాశవాణిని సంప్రదించండి.
0: ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ తో 99% శ్రోతల్ని చేరే ఏకైక ప్రసార వ్యవస్థ మీ వ్యాపారానికి సరైన వేదిక.
2: అభిలాష ఈ చిత్రం కోసం ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం ఇళయరాజా.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 918 92 91 42.

సన్నాఫ్ సత్యమూర్తి ఈ చిత్రం కోసం, దేవిశ్రీ ప్రసాద్ శ్రావణ భార్గవి పాడిన పాట, గీత రచన మరియు సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: సూపర్ మచ్చి
1: తందాచే ఎంగ వెంగ తందాచే
0: సూపర్ మచ్చి.

ఇప్పుడు సినీ గీతాల కార్యక్రమంలో ఏకచిత్ర గానం నుండి అడవి దొంగ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి పాడిన పాటలు విందాం. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఉయ్యాలగా మళ్ళీ తేనె తాగి తాగి మా చెక్కన్న

0: పుట్టిందమ్మ దొక్క దొబ్బ,
1: బయట గాలి పుట్టిందమ్మ పడుచు దెబ్బ,
0: ఆ గాలి

కత్తతో కట్టుకుంటే రామ చిల్లక ఏడు వంట పట్టగానే ఇంత తల్లుక కొంగు కత్త పట్టగానే ఇంత బుల్లుక.

0: గాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ,
1: బయట గాలి కొట్టిందమ్మ పడుచు దెబ్బ,
0: చల్ల గాలి కొట్టిందమ్మ ఒక్క

అల్లరి బుల్లోడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.

చుట్టాలున్నారు జాగ్రత్త. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం ఎంఎస్ విశ్వనాథం.

జస్టిస్ చౌదరి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, వేటూరి గీత రచన, సంగీతం చక్రవర్తి.

ప్రేమనగర్ ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీత రచన, సంగీతం కెవి మహదేవన్.

ఖైదీ కాళిదాసు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట, గోపి గీత రచన, సంగీతం చక్రవర్తి.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: డ్రైవర్ రాముడు ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, ఆరుద్రగీత రచన, సంగీతం చక్రవర్తి.

దానవీర సూరకర్ణ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం పెండ్యాల.

దాగుడు మూతలు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీత రచన, సంగీతం కెవి మహాదేవన్.

కదలడు వదలడు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం టీవీ రాజు.

చెల్లి కాపురం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం కెబి మహాదేవన్.

మా దైవం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత రచన, సంగీతం సత్యం.

0: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
2: ఇంతవరకు ఉమెన్స్ ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 బాల్ బై బాల్ కామెంటరీ విన్నారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, ఇప్పుడు సినీ గీతాలు విందాం. మంచి మనసులు ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, ఆరుద్ర గీత రచన, సంగీతం కెవి మహాదేవన్.

ఇంద్రధనస్సు. ఈ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట, ఆచార్య ఆత్రేయ గీత రచన, సంగీతం కెవి మహాదేవన్.

మీరు విన్నే ఈ పాటతో సినీ గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమయం 11 గంటలు. ఇంతటితో ఈనాటి ప్రచారాలు సమాప్తం. రేపు ఉదయం 6 గంటలకు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఉదయం ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.